శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 27వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని, శ్రీ శివభక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వీరమంత్రం తిరిగి శ్రీ శివభక్తి గీతల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో బి సుధాకర్ శర్మ గారు అందించే హితోక్తులు.
1: అన్ని ధర్మాల కన్నా స్నేహధర్మం ఎంతో శ్రేష్టమైనది. మనస వాచ కర్మణ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను సమానంగా పంచుకోవడాన్ని స్నేహధర్మంగా భావిస్తారు. దదాది పది గృహ్ణోతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తేజ భోజయత్యేవా షడ్విధం మిత్రలక్షణం. అంటే తనకు ఉన్నదాన్ని మిత్రుడికి ప్రేమతో ఇవ్వాలి, మిత్రుడు స్నేహంతో ఇచ్చిన దాన్ని పరిగ్రహించాలి, తన మనసులోని మాటను అతడికి చెప్పాలి, అతడి మనసులో ఉన్న భావాన్ని అడిగి తెలుసుకోవాలి, అతడు ఆహ్వానిస్తే అతని ఇంట్లో భోజనం చేయాలి, తన ఇంట్లో అతనికి భోజనం పెట్టాలి. ఈ 6 లక్షణాలు ఆ ఇద్దరి మధ్యన స్నేహబంధాన్ని పెంచి కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు ఆదుకునేటట్లు చేస్తాయి అన్నది ఆర్యోక్తి. స్నేహబంధం ఒక విశిష్టమైన విలక్షణమైన భావన. మానవ జీవితంలో అన్ని సమయాలలో మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన అత్యంత అవసరమైన లక్షణం. ఈ స్నేహబంధం నిజమైన మిత్రుల మధ్య కృతజ్ఞత త్యాగం వంటి మహోత్కృష్ట లక్షణాలు ఎప్పుడూ పరిమళిస్తూనే ఉంటాయి. స్నేహితుల మధ్య లాభం స్వార్థం వంటివి చొరబడితే అది పరిపూర్ణ స్నేహం కాదు. స్నేహం చాలా విధాలుగా ఏర్పడుతుంది, ఇది అవసరాన్ని బట్టి కూడా ఏర్పడుతుంది. మహాభారతంలో కర్ణ దుర్యోధనులది అపూర్వమైన మైత్రీబంధం. కర్ణుని అంగరాజుగా చేసి తన స్నేహితునిగా 10 మంది ముందు ప్రకటిస్తాడు సుయోధనుడు. పాండవులు తన సోదరులని తెలిసిన ప్రలోభాలకు లోను కాకుండా చివరి వరకు మిత్రుని కొరకు పోరాడి ప్రాణాలు త్యజించిన ఆదర్శ స్నేహితుడు కర్ణుడు. శ్రీకృష్ణ కుచేలులది కూడా చక్కని స్నేహబంధమే. వీరిద్దరూ సాందీపని శిష్యులు. ఇరువురికి విద్యాభ్యాస సమయంలో పరిచయం స్నేహం ఏర్పడ్డాయి. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు కాగా కుచేలుడు వివాహం చేసుకుని బహు సంతానవంతుడైనాడు. కుచేలుడు పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టే అవకాశం లేక బాధపడుతుండగా భార్య కుచేలునితో తన బాల్యమిత్రులకు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి సహాయం అర్థించమంటుంది.

0: శ్రీకృష్ణుడికి కానుకగా అటుకులు తీసుకొని బయలుదేరుతాడు. కుచేలుడు అంతఃపురానికి చేరుకున్న సమయంలో శ్రీకృష్ణుడు తన భార్య రుక్మిణితో కలిసి హంస తూలికా తల్పం పైన సీదదీరుతూ ఉంటాడు. కుచేలుడిని చూడగానే శ్రీకృష్ణుడు దిగ్గున లేచి వచ్చి కౌగిలించుకొని స్వయంగా కాళ్ళు కడిగి హంస తూలికా తల్పం మీద కూర్చోబెట్టి భార్యతో వింజామరలు వేయించి ఎంతో గొప్పగా సత్కరిస్తాడు. కృష్ణుడి సేవలు చూసిన అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతారు. కుచేలుడు ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు బయలుదేరతాడు. కృష్ణుడు వెళ్ళి రమ్మన్నాడు నవ్వుతూ. చిత్రం ఏమిటంటే కుచేలుడు తాను వచ్చింది ఎందుకో తెలపడు. ఎందుకు వచ్చాడో శ్రీకృష్ణుడు కుచేలుని అడగడు. తీరా కుచేలుడు ఇంటికి చేరేటప్పటికీ ఆయనకు అష్టైశ్వర్యాలు చేకూరాయి. ఎవరేది కావాలో అది ఇస్తానన్న కృష్ణుడు కుచేలుడిని భాగ్యవంతుడిని చేసి స్నేహధర్మాన్ని లోకానికి చాటాడు. స్నేహితులు పాలు నీళ్ల కలిసిపోయి ఎల్లప్పుడూ పరస్పర కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని పేర్కొనడం జరిగింది. పాలు తమలో కలిసిన నీళ్లకు తెల్లదనం కమ్మదనం వంటి గుణాలన్నింటినీ ఇస్తాయి. అట్టి పాలను పొయ్యిపై పెట్టి వేడి చేయడం వల్ల ఆ వేడికి పాలు మరిగిపోతున్నాయి. ఒకప్పుడు తనకు సహాయం చేసిన ఈ పాలు వేడి ఎక్కువై మరిగిపోతూ ఉండడాన్ని చూసి సహించలేని నీళ్లు పాలకు ఏ ఆపద రాకుండా రక్షించడానికి తాము ఇంకిపోతాయి. తమతో స్నేహం చేసిన నీళ్లు మంటల వల్ల ఇంకిపోవడాన్ని సహించలేని పాలు పొంగిపోతూ ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తాయి. నీళ్లు ఇంకిపోవడాన్ని భరించలేక పొంగే ఆ పాలలో నీళ్లను చల్లితే తన మిత్రుడు తన దగ్గరకు వచ్చి తనలో కలిశాడు కదా అన్న ఆనందంలో పాలు పొంగకుండా పూర్వస్థితిలోనే ఉంటాయి. ఆపత్సు మిత్రం జానీయాత్ అన్నారు. అనగా ఆపద సమయంలో మనం కోరుకోవలసింది మంచి మిత్రుడినే. స్నేహధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో బి సుధాకర్ శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్టవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाए. कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए. इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है. इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है. मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్టంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్టంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకం కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గాని, దేశంలో గాని, విదేశంలో గాని ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి. అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి, వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ను ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడ్ బియ్యం ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అనన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగా బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
3: మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ లో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ గాని అలాగే కొంత మట్టి తీయటానికి గానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ గానీ బొబ్బిలి వాళ్ళలో ఉన్నటువంటి ఈ రోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ, పైప్ లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। प्रधानमंत्री नरेन्द्र मोदी परीक्षा परिष्कारार्थं उच्चस्तरीय कार्यबलस्य निर्माणस्य घोषणां कृतवान्। अस्य कार्यबलस्य अध्यक्षतां विख्यातः प्रौद्योगिकी विशेषज्ञः नन्दन नीलेकणी करिष्यति। अस्मिन् कार्यबले आईबी इत्यस्य पूर्व निदेशकः तपन डेका, पूर्व इसरो अध्यक्षः एस सोमनाथः, आईआईटी चेन्नई इत्यस्य पूर्व निदेशकः वी कामकोटिः, पूर्व शिक्षा सचिवा अनीता करवालः तथा आपूर्ति श्रृंखला प्रबंधन विशेषज्ञः अमितलाल मीणा च सदस्याः भविष्यन्ति। एकस्मिन् दृश्य श्रव्य संदेशे प्रधानमंत्री अवदत् यत् एतत् कार्यबलं परीक्षा व्यवस्थायाः सुदृढीकरणे विशेषं ध्यानं प्रदास्यति। तस्य अनुशंसानाम् आधारेण भावि परीक्षाणां विश्वसनीयतां सुनिश्चेतुम् आवश्यकोपायाः यथाशीघ्रं क्रियन्ते। तेन एतदपि उक्तं यत् परीक्षा सम्बद्धानाम् अनियमिततानां निवारणाय कठोर प्रावधानयुक्तं नूतन विधेयकं प्रशासनम् अद्य संसदि प्रस्तौति।
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है। हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकणी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा।
0: प्रशासनम् अद्य लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 20-26 इति प्रस्तुतं करिष्यति। एतस्य विधेयकस्य सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमं 20-24 इत्येतस्मिन् संशोधनमस्ति। केन्द्रीय मंत्री डॉ जितेन्द्र सिंहः एतद् विधेयकं लोकसभायां प्रस्तोष्यति। गत शुक्रवासरे केन्द्रीय मंत्रिमंडलेन प्रश्नपत्रस्य गोप्यताभंगे परीक्षासु च अनुचित साधन प्रयोगस्य प्रकरणेषु द्रुत न्यायालयानां स्थापनाय दोषिभ्यः कठोरतर दंड विधानं च सुनिश्चेतुं प्रारूप विधेयकं अनुमोदितम्। केन्द्रीय मंत्री प्रह्लाद जोशी शिक्षा मंत्रिणः कार्यभारं अधिगृहीतवान्। धर्मेन्द्र प्रधानस्य त्यागपत्रानन्तरं गतशनिवासरे सः अस्मिन् पदे नियुक्तः। श्रीजोशी स्ववर्तमान मंत्रालयैः सह शिक्षा मंत्रालयस्य दायित्वमपि निर्वहिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः उक्तवान् यत् पाकिस्तान देशेन सह कापि वार्ता न भविष्यति। भारतस्य सम्पूर्णं ध्यानं केवलं पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य भागं पुनः प्राप्तौ एव भविष्यति।
2: भारत पाकिस्तान के हर मिस एडवेंचर का जवाब उसकी कल्पना से कहीं अधिक कठोर तरीके से देने की क्षमता रखता है, और मैं इस मंच से यह साफ संदेश देना चाहता हूं, भारत की संप्रभुता की ओर बढ़ने वाला हर नापाक कदम का यही अंजाम होगा। साथियों, हमारा इंटेंशन साफ है कि अब पाकिस्तान से कोई बात नहीं होगी, और अगर बात होगी तो सिर्फ पीओके पर ही बात होगी, जो कि भारत का हिस्सा है जिस पर पाकिस्तान ने अवैध तरीके से कब्जा किया था।
0: रक्षा मंत्री ह्यः लद्दाखस्य द्रास नगरे 27वें कारगिल विजय दिवस समारोहं संबोधयन् एतद् वक्तव्यं प्रदत्तवान्। दिल्ली प्रशासनेन दिल्ली महिला आयोगस्य दिल्ली अल्पसंख्यक आयोगस्य च निर्माणं कृतम्। लता गुप्ता दिल्ली महिला आयोगस्य अध्यक्षा नियुक्ता, तया सह श्याम बाला, मालती वर्मा, लता सोढ़ी, सरनिका शर्मा झा च रेणु बल्ला सदस्यत्वेन नियुक्ताः। निर्मल जैन इत्येषः दिल्ली अल्पसंख्यकायोगस्य अध्यक्षः नियुक्तः। अमेरिका ईरान देशौ द्वितीय दिने आक्रमणानि स्थगितवन्तौ, येन प्रायः सप्ताहद्वयानन्तरं वर्धमानस्य सैन्याक्रमणस्यानन्तरं अन्तरिम युद्ध विराम विषये पुनः वार्तालापस्य सम्भावना समुत्पन्ना। संयुक्त राष्ट्र संघस्य अमेरिका देशस्य राजदूतः माइक वॉल्ज इत्येषः ह्यः अवदत् यत् राष्ट्रपति ट्रम्पः कूटनीतेः अवकाशं प्रददाति। ग्लास्को नगरे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु महिलानां 48 किलोग्राम स्पर्धायां भारतीय भारोत्तोलिका मीराबाई चानू इत्येषा स्वर्ण पदकं विजितवती। इति वार्ताः।
3: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రసార వివరాలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. చరిత్రలో జూలై 27 గురించి కొన్ని ముఖ్య విషయాలు ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇక ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462240066. ఇక ఈ ఉదయం 10:12:10 12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమ పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 పార్లమెంట్ సమావేశాల గురించి ప్రశ్నోత్తరావళి వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ది వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్కి తొలి బంగారు పతకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేక, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के
0: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్ పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత్ర ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్దంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహలం మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ది చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ది దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ది చెందిన గ్రామాలే వికసిత్ భారత్ కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చిక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారిలో విద్యుత్ కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా ఇరాన్లు

0: చివరి రెండో రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్ లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయ్ చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పతకం గెలుచుకున్నారు. మీరాబాయ్ చాను సాధించిన ఘనతపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్టపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చెనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్ లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్ లో హరారిలో నిన్న జరిగిన 3వ T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశి కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్ లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్ఈ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ది వికసిత్ భారత్ కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్ లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలో వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్టు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. చరిత్రలో జూలై 27 గురించి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుదు గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: 25వ వార్షికోత్సవం
1: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
0: ఖలీల్వాడి నిజామాబాద్
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్ అపోజిట్ హోప్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
1: 24 గంటలు అత్యవసర సేవలు
0: NABH గుర్తింపు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత
2: విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో
3: ఖలీల్వాడి నిజామాబాద్
0: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు రూట్ కెనాల్ డెంటల్ ఇంప్లాంట్స్ క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్ కపిల హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్ నిజామాబాద్
0: సెల్ 9440044837.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
6: వీరమంత్రం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శ్రీమంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విన్నాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈరోజు మనం డయాబెటీస్ సంబంధించి ఎన్ని రకాలు వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడమే కాకుండా డయాబెటీస్ అదుపులో లేకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏమేమిటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వచ్చే సమస్యలు, డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు వచ్చేసి యూజువల్ గా కామనెస్ట్ అయితే టైప్2 డయాబెటీస్ అంటాం. టైప్2 డయాబెటీస్ అనేది 92-93% పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు టైప్2 డయాబెటీసే. దానికి ఇంకో పేరుంది NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. అయితే వీళ్ళకి ఏంటంటే మనకు పెద్దవాళ్ళలో ఉండే షుగరు టైప్2 డయాబెటీస్ అంటాం. సో అది 92-93%. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం డ్యామేజ్ అవ్వదు. యూజువల్ గా మనకు షుగర్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గానీ జరుగుతుంది. అయితే వీళ్ళలో ఇన్సులిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడం జరగదు. కొద్దిగా బాడీలో కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ పనితత్వం తగ్గుతుంది, కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ శాతం తగ్గుతుంది. అయితే ఒక 10-15 ఇయర్స్ మనకు టాబ్లెట్స్ పనిచేస్తాయి, బికాస్ లోపల ఇన్సులిన్ సెక్రెషన్ ఉంది. సో ఒక 10-15 ఇయర్స్ పనిచేస్తాయి, కొంతమందిలో 20 ఇయర్స్ కూడా పనిచేస్తాయి, కొంతమందిలో 5 ఇయర్స్ పనిచేస్తాయి. సో వాళ్ళు చేసే ఆహార నియమాలు బట్టి, వాకింగ్ బట్టి, యోగా బట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు కూడా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. సో మనకేంటంటే ఇనీషియల్ గా టాబ్లెట్స్ పనిచేస్తాయి, తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు టైప్1 డయాబెటీస్ అనుకోండి, టైప్1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది డయాబెటీస్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగి బాడీలో ఇన్సులిన్ అనేదే ఉండదు. సో వీళ్లకు జీవితకాలం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. టైప్2 డయాబెటీస్ ఏదైతే ఉందో వీళ్ళలో వచ్చేసి పెద్దవాళ్ళలో వస్తుంది, వంశ పారంపర్యంగా రావడము, మానసిక ఒత్తిడి వల్ల రావడము, వయసు పెరుగుతున్న కొద్ది రావడము, అధిక బరువు వల్ల రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే సేమ్ మనకు 40% టాబ్లెట్స్ అంటే మందులు, టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్ వాకింగ్ యోగా చేసుకోవడము, తర్వాత జీవన శైలిలో కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్లో మనం కొన్ని మార్పులు చేసుకొని మానసిక ఒత్తిడిని జయించి రెగ్యులర్ చెకప్స్ ఉండి డయాబెటీస్ గురించి అవగాహన పెట్టుకుంటే టైప్2 డయాబెటీస్లో మనకు డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి టైప్1 డయాబెటీస్. టైప్1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, యూజువల్గా 20 ఏజ్ లోపల వస్తుంది. అయితే నెలలు నిండిన బేబీస్కి, తర్వాత మనకు 2 మంత్స్ బేబీస్, లేకపోతే 5 ఇయర్స్, 6 ఇయర్స్ బేబీస్ వీళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, 20 ఏజ్ లోపల అంటాము. అయితే టైప్1 డయాబెటీస్ ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో రావడానికి దీంట్లో జన్యుపరంగా కారణాలు ఏమి ఉండవండి, అంటే జెంటికల్గా వస్తుంది కానీ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ ఎవరికైనా ఉంటే రావడం జరగదు. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల ఆటో యాంటీబాడీస్ అంటాం, లోపల మన బాడీలో సెక్రెట్ అయిన యాంటీబాడీసే బీటా సెల్స్, ఏవైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆటో యాంటీబాడీస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము. అయితే వీటితో పాటు థైరాయిడ్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వేరే ఉన్నాయి కదా, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఏదైతే మన బాడీలో ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఏవైతే మనకు ప్రొటెక్షన్ సెల్స్ ఉంటాయో అవే మన ఓన్ కణాలని డ్యామేజ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ చిన్నపిల్లల్లో ఎలా గుర్తుపట్టాలి, యూజువల్గా చిన్నపిల్లల్లో ఏంటంటే విపరీతంగా మూత్రం రావడము, వెయిట్ పెరగకపోవడం చూసి వాళ్ళు పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తారు. పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రొటీన్ పరీక్షలలో షుగర్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్లకు వెరీ హై షుగర్స్ ఉంటాయి, హై షుగర్స్ లేకపోతే లో షుగర్స్, అంటే ట్రీట్మెంట్ ఇవ్వగానే సడన్ గా డౌన్ అయిపోవడము, పెరగడము, అంటే ఫ్లక్చుయేటింగ్ బ్లడ్ షుగర్స్ బాగా కామన్ ఉంటాయి. వీళ్ళలో మళ్ళా కరెక్ట్గా మందులు వాడకపోతే, ఇన్సులిన్ ఒక 4-5 రోజులు వాడకపోతే వాళ్ళు ఒక స్పెషల్ దీంట్లోకి పోతారు, డయాబెటిక్ కీటోసిడోసిస్ అని, హై షుగర్ అయిపోయి దమ్ము రావడము, ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల్లో టైప్1 డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కి మొత్తం ఐడియా ఉండాలి ఏమేమి ఇవ్వాలి అనేది, ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి తెలుసుకోవాలి, మళ్ళీ ఇన్సులిన్ మనకు మొత్తం రొటేషన్ ఆఫ్ సైట్స్ తెలుసుకోవాలి, ఇన్సులిన్ స్టోరేజ్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇన్సులిన్, ఒక్కోసారి 3 సార్లు 4 సార్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు. ఆల్టర్నేట్ మెడిసిన్ సైడ్ పోతూ ఉంటారు చిన్నపిల్లలు, ఇప్పుడే ఇంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఇన్సులిన్ మనం వేరే చూద్దాము అని వేరే ఆల్టర్నేట్ థెరపీస్ పోతూ ఉంటారు ఇన్సులిన్ బంద్ చేసి, తర్వాత ఒకటేసారి 500-600 షుగర్ రావడము, తర్వాత దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పేషెంట్స్కి పిల్లలకి రావడం చూస్తాం. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా ప్రోన్ ఉంటారు, కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఒక ఏజ్ వరకు కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఒకటే ఒకటి, లో షుగర్ హై షుగర్ అయ్యే అవకాశం ఉంది. లో షుగర్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది పేషెంట్స్కి తెలియాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. 60 లోపల షుగర్ స్థాయిలు తగ్గినాయి అనుకోండి అది లో షుగర్ అంటాము. సో ఆ టైంలో ఒక 2 చాక్లెట్లు కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏ ఫుడ్ దొరుకుతా తినేసేయడం కానీ చేస్తే అది సెట్ అయిపోతుంది. కొద్దిగా వీళ్ళకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువ తక్కువలు అవుతుంటుంది, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ పాలిమీల్స్ టైప్ అంటే కొద్ది కొద్ది ఎక్కువ సార్లు తీసుకోవడము, తర్వాత ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ స్కిప్ చేయకపోవడము, అంటే దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత 3rd రకం వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవ్వడం దాన్ని, మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల రావడం దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకు కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మొత్తం ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళలో. అయితే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి 30% వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది? ఒకటి, లేట్ ఏజ్లో ప్రెగ్నెంట్ అవుతున్నారనుకోండి, యూజువల్గా 28 ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు, 30+ ఏజ్, 31-32 ఏజ్లో వీళ్ళకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా మనకు 24-26 వీక్స్ అంటాం, అంటే 5th-6th మంత్ మధ్యలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీని లేడీ డాక్టరు షుగర్ టెస్ట్ చేసి చూస్తారు. అదొక ప్రోటోకాల్, అంటే ఆ టైంలో డిటెక్ట్ అవ్వడం ఎక్కువగా కామన్గా చూస్తాం. సో మనకు జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కారణాలు వచ్చేసి ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉండడం, అధిక బరువు ఉండడము, హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం లేడీస్, తర్వాత లేట్ ఏజ్లో, తర్వాత బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ. బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే పాత ప్రెగ్నెన్సీలు కూడా కష్టం అవ్వడం, అంటే వాళ్ళకి ఆ టైంలో అబార్షన్స్ హిస్టరీ ఉండడము, తర్వాత మిస్ క్యారేజెస్, స్టిల్ బర్త్స్ ఇలాంటి అన్ని ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో మనకు ప్లాసెంటల్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్.

0: అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ నార్మల్ స్థాయిలోకి వస్తుంది, వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి కూడా మనం ఏమంటామంటే ఇమీడియట్ ఫ్యూచర్లో 30% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు డయాబెటాలజిస్ట్ని ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 డేస్కి, దాని తర్వాత 1 మంత్కి, తర్వాత 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఖచ్చితంగా టెస్టులు చేసుకొని చూడమంటాం షుగర్. ఒకవేళ ఈ టైమ్స్లో రాలేదనుకోండి వాళ్ళకి మళ్ళీ రాదు. కానీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అయితే కొద్దిగా ఎర్లీ ఏజ్లో కూడా, ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో మనకు 6th మంత్లో వచ్చింది అనుకోండి, సెకండ్ సారి మనకు 2nd 3rd మంత్లోనే వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు లేడీ డాక్టర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కలిసినప్పుడు ఖచ్చితంగా మాకు పాత ప్రెగ్నెన్సీలో షుగర్ ఇట్లా 6 నెలలకు వచ్చింది సార్, తర్వాత వెళ్ళిపోయింది అనేది వాళ్ళు కూడా కంపల్సరీ చెప్పాలి, పాత ఫైల్స్ చూపెట్టాలి. అలా చూపెడితే మనకు వాళ్ళకు డే 1 నుండి రెగ్యులర్గా షుగర్ రెగ్యులర్గా చెక్ చేసి చూడడం జరుగుతుంది. సో ఎర్లీ ఏజెస్లో వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం వల్ల కాన్పులు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీలు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం. వీళ్ళకు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10 నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆగరు, కొద్దిగా ఎర్లీగా కూడా చేయాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్ బాగా ఉంటాయి. యూజువల్గా హెడ్ పెద్దగా ఉండడం, హెడ్ మనది మన 4 హెడ్ ఇది పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది, మ్యాక్రోసెఫాలీ అంటారు దాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు బాగా క్లోజ్గా మానిటరింగ్, 10 డేస్ 15 డేస్ ఒకసారి షుగర్ టెస్ట్, ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకో, రెగ్యులర్గా మనం చెకప్స్ చేసుకోవడము, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మాత్రం మంచి డెలివరీ మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత దీంట్లో ఏంటంటే బేబీలో ఫీటల్ అనామలీస్ అంటే కొద్దిగా ఎదుగుదల అవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల్లో. తర్వాత కాకపోతే పిల్లలు పుట్టగానే ఇమీడియట్గా వాళ్ళకి షుగర్ రావడం జరగదు, కానీ లో షుగర్ వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో పీడియాట్రిషన్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాబట్టి అప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషన్ 25% ఎక్స్పోజ్, తర్వాత ఆ మందులు ఇచ్చేసి సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత 20 ఏజ్ తర్వాత రిస్క్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షుగర్ వీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి. తర్వాత 4 రకం డయాబెటీస్, లాడా అంటాం, ఎల్ఏడిఏ, లాడా అంటే లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లల టైప్ ఆఫ్ డయాబెటీస్, పెద్దవాళ్ళలో వస్తే దాన్ని లాడా అంటాం, అది కూడా పర్సంటేజ్ తక్కువనే, less than 5%. సో వీళ్ళకి కూడా ఖచ్చితంగా జీవితకాలం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత 5th టైప్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ చిన్నపిల్లల్లో, చిన్నపిల్లల్లో కాకపోయినా మిడిల్ ఏజ్డ్ అంటే 20-30, 20-30 ఏజ్ మధ్యలో అధిక బరువు వల్ల షుగర్ రావడం చూస్తున్నాం, అంటే 2 టైప్ ఆఫ్ డయాబెటీస్. ఇదే మనము 2 డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, 2 డయాబెటీస్ మాదిరిగానే 2 డయాబెటీస్ ఇన్ యంగ్ ఉంటుంది. సో దాదాపు అవే ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనకు 21-22లో షుగర్ వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్స్ ట్రై చేసి చూడొచ్చు, వీళ్ళకి పనిచేస్తాయి. 2 డయాబెటీస్ ఇన్ యంగ్లో వాళ్ళు పెద్దవాళ్ళకి వచ్చేదే చిన్నపిల్లల్లో వచ్చేది అన్నట్టు. సో ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా మనకు ప్యాన్క్రియాస్ గ్రంథిలో లోపాల వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది, కొన్ని టాబ్లెట్స్ వల్ల, స్టీరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. తర్వాత మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం, మోడీ 1, మోడీ 2, మోడీ 3, మోడీ 4, ఇది జన్యుపరంగా వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్లు. ఇవి కాకుండా ఇంకొక 20 వెరైటీ ఆఫ్ డయాబెటీస్లు, అంటే లెస్ పర్సంటేజ్, కొంతమంది పర్సంటేజ్. ఇప్పుడు ప్యాన్క్రియాస్ గ్రంథిలో రాళ్ళు ఉన్నాయి, ఫైబ్రోకాల్సిఫిక్ ప్యాన్క్రియాటిక్ డయాబెటీస్ అంటారు, అట్లా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, అంటే ప్యాన్క్రియాస్ డిజీజెసే. ఇవి కాకుండా వేరే ఆటోఇమ్యూన్ డిజీజెస్తో కూడా అసోసియేషన్ ఉంటుంది, కొన్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బీపీ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనకు వివిధ రకాల ఫుడ్ డయాబెటీస్. తర్వాత వచ్చేసి డయాబెటీస్ అదుపులో లేదనుకోండి, వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఉంటాయి, లేట్గా వచ్చే సమస్యలు ఉంటాయి. ఇమీడియట్గా వచ్చేసి బరువు తగ్గడము, వీక్నెస్, గడ్డలై మానకపోవడము, కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడము, తర్వాత ఈ సెక్షువల్గా కూడా ప్రాబ్లం రావడము, మూత్ర భాగాల్లో దురద, తర్వాత కంటి చూపు మందగించడము, తల తిరగటము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇమీడియట్గా అయితే బాడీ పెయిన్స్ కూడా సివియర్గా ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా వాళ్ళు షుగర్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి, 250-300 రేంజ్లో మెయింటైన్ అవుతుంది అనుకోండి, కిడ్నీల మీద, గుండె మీద, నరాల మీద, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని ఓవరాల్గా మ్యాక్రోవాస్క్యులర్, మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్క్యులర్ అంటే చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్క్యులర్ అనుకోండి పెద్ద రక్తనాళాల కాంప్లికేషన్స్. చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి, కన్ను సంబంధించి రెటినాలో ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. దాంట్లో 5 స్టేజెస్, CKD 1, CKD 2, CKD 3, CKD 4 అని. ఫస్ట్ ఏమవుతుంది, కిడ్నీ దాంట్లో మనకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల, దాంతో అసోసియేటెడ్ బీపీ కూడా కంట్రోల్ లేనందువల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కిడ్నీలో కూడా ప్రెషర్ పెరిగేసి ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది, దాన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో ఈ ప్రోటీన్ లీకింగ్ నరకట్టగలిగితే వాటికి మందులు కూడా ఉన్నాయి, షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడం, వాటికి మందులు వాడుకొని ఎర్లీ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ మంచిగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి అనేది కామన్ చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్లో. నరాల సంబంధించి డయాబెటీస్ ఎఫెక్ట్ని డయాబెటీస్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ నరాల్లో ప్రాబ్లం వచ్చేసి మన కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు ఆగడము, తర్వాత కాళ్ళు మొద్దుబారడము, తర్వాత మనకేంటంటే ఈ నరాల సంబంధించి సెక్స్ ప్రాబ్లం కూడా, మనకు సెక్షువల్ ప్రాబ్లం కూడా మనకు నరాల సంబంధించిన ప్రాబ్లమే. ఇవి ఎర్లీ స్టేజెస్లో అయితే మనము నరాలకు సంబంధించి మందులు వాడుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఇంపార్టెంట్గా మానిపోతాయి. చాలామందికి మనకు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ మందు అలవాటు ఏదైతే ఉందో వాటి వల్ల కూడా నరాలు చెడతాయి. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటారు. ఆల్కహాలిక్ డయాబెటిక్ న్యూరోపతి రెండు కలిసినాయి అనుకోండి, డయాబెటీస్ వల్ల, ఆల్కహాల్ వల్ల నరాలు చెడిపోవడము, విపరీతమైన మంటలు వస్తాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ లిమిటెడ్ గానే వాళ్ళు ఆల్కహాల్ సేవనం చేయడం బెటర్. అలవాటు లేని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టకపోవడమే బెటర్, అలవాటు చేసుకోకపోవడమే బెటర్. సో డయాబెటీస్ తో పాటు వేరే జబ్బులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా ట్రీట్మెంట్ మంచిగా తీసుకుని వాటికి మందులు వీటికి మందులు వాడుకొని ఆహార నియమాలు పాటించి రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తే మాత్రం ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కడుపు మీద ఎఫెక్ట్ ని డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అంటాం. కొంతమందిలో ఒకసారి లూజ్ మోషన్ అవ్వడము, ఒకసారేమో డయేరియా అవ్వడం, అంటే మనకు మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, దాన్ని డయేరియా అంటాం. ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి డయేరియా, దీన్ని ఆల్టర్నేటింగ్ బయోల్ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే దీనికి కడుపుకు సంబంధించిన నరాలు వీక్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ నిండుకపోవడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, తర్వాత రీగర్జిటేషన్ అంటే మనకు ఛాతిలో మంట రావడము, తర్వాత రాత్రిపూట మనం లేసేసి కొద్ది యాసిడ్ సెక్రిషన్ లాగా అవుతుంది అనే ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ గ్యాస్ట్రోపతిలో సింటమ్సే. సో ఇవి కాకుండా మన గుండె మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. గుండె ప్రాబ్లం కూడా సైలెంట్ ఎంఐ అంటాం, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. నరాల సంబంధించే ప్రాబ్లం, గుండె సంబంధించి నరాల సంబంధించిన ప్రాబ్లం వల్ల మన గుండె ప్రాబ్లము లక్షణాలు లేకుండా కూడా ప్రజెంట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో అటానమిక్ న్యూరోపతి వల్ల. సో ఛాతి నొప్పి, దమ్ము, చేయలాగడం ఇవి లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్లో. సో ఒక్కటే అండి, మనం ఈ కాంప్లికేషన్స్, టైప్ ఆఫ్ డయాబెటీస్ గురించి అవేర్నెస్, ఎందుకంటే వాటి గురించి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేసుకుంటూ రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా సివియర్గా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అది రాకుండా జాగ్రత్తలు పడండి. వచ్చినా కానీ మళ్ళీ మంచిగా అవకాశాలు ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్లో ఉండండి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకున్నాం ఒక చిన్న విరామం.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: విరామనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. చరిత్రలో ఈరోజు జూలై 27, మరి ఈరోజున జరిగినటువంటి సంఘటనలు కొన్ని ముఖ్యాలు చూద్దాం. జూలై 27న అంటే ఈరోజున ఇన్సులిన్ ఆవిష్కరణ, కొరియా యుద్ధ విరమణ ఒప్పందం, కార్టూన్ పాత్ర బగ్స్ బన్నీ ఆరంగేట్రం వంటి ముఖ్యమైన సంఘటనలు ఈరోజున జరిగాయి. 1789 అమెరికాలో విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేస్తూ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ చట్టంపై సంతకం చేశారు. 1921 కెనడా శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ చార్లెస్ బెస్ట్ మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ను విజయవంతంగా వేరు చేశారు. ఇప్పుడు ఇన్సులిన్ గురించి కొన్ని వివరాలు చూద్దాం. ఇన్సులిన్ అనేది మన శరీరంలో క్లోమం అంటే ప్యాంక్రియాస్ తయారు చేసే ఒక ముఖ్యమైన హార్మోన్. ఇది రక్తంలోని చక్కెర అంటే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: విరమంత్రం తిరిగి ప్రభాతలారి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మనం ఇన్సులిన్ గురించి కొన్ని వివరాలు వింటున్నాం. ఇన్సులిన్ పనితీరు ఎలా ఉంటుందో చూద్దాం. చక్కెర నియంత్రణ, మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారి రక్తంలో కలిసినప్పుడు ఇన్సులిన్ విడుదలవుతుంది. రక్తంలోని చక్కెర కణాలలోనికి వెళ్లేలా చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. మధుమేహం అంటే డయాబెటీస్, శరీరంలో తగినంత ఇన్సులిన్ ను తయారు చేయలేకపోయినా లేదా సరిగ్గా ఉపయోగించకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం అంటే డయాబెటీస్ వస్తుంది. ఈ ఇన్సులిన్ ను కనుగొనే ఈ అద్భుతమైన ఆవిష్కరణకు గాను బాంటింగ్ మాక్లియోడ్లకు 1923 నోబెల్ బహుమతి లభించింది. ఇవి ఈరోజు అంటే జూలై 27 చరిత్రలో కొన్ని ముఖ్య అంశాలు.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8:20. ఇప్పుడు విందాం బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 39వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు, బాగున్నారా? భారతి, బాగున్నావా? చెప్పానా,
6: కొంచెం
5: అవును కదా, నీకు రేపు కదా చెకప్ ఉన్నది.
4: రేపు
5: రోజు ముందే వచ్చినారు.
6: అనిపిస్తుంది.
5: ఓకే, బీపీ చెక్ చేయించుకున్నావు నానా? బయట ఎక్కడ రాసలేదు,
6: నార్మల్ గానే ఉంది మేడం.
5: ఇవాళ చూయించుకున్నారా బయట?
6: చూసారు మేడం.
5: చూసారా సిస్టర్? మరి ఇక్కడ నోట్ చేయలేదు. ఒక నిమిషం నేను ఒకసారి సిస్టర్ అడుగుతాను. అమ్మా నిఖిత, ఏమంది బీపీ రాయలేదు? ఓకే, 130/80. ఓకే, 130/80, పర్వాలేదు, నాట్ బ్యాడ్, నార్మలే ఉంది. మరి ఎందుకు వాంతులు అవుతున్నాయి? ఎన్ని వాంతులు అయినాయి భారతి?
6: బాగానే అవుతున్నాయి మేడం. ఏం తిన్నా స్టార్టింగ్ లో వచ్చినట్టుగా వామిటింగ్ వచ్చేస్తుంది.
5: ఓకే,
6: చాలా నీరసంగా అనిపిస్తుంది మేడం.
5: తలనొస్తుంది ఏమన్నా?
6: తలనొప్పి కూడా ఉంది, ఫీవర్ కూడా లైట్ గా అనిపిస్తుంది.
5: మరి చెక్ చేస్తాను ఫస్ట్, బేబీ కండిషన్ ఎలా ఉందో ఏంటో చూద్దాము. ఒక వన్ డే అబ్జర్వేషన్ లో ఉంచుతాను నేను.
6: అబ్జర్వేషన్ అవసరం అంటారా మేడం?
5: మరి వాంతులు అవుతున్నాయి, బీపీ మాత్రలు వేసుకుంటున్నావు. ఇప్పుడు బీపీ కూడా 130/80 ఉంది కదా భారతి. మరి జ్వరము ఎంత ఉంది? ఇంటి దగ్గర ఏమైనా టెంపరేచర్ రికార్డ్ చేశారా?
6: 100 వచ్చింది మేడం.
5: 100 వచ్చింది అని అంటే జ్వరం ఉన్నట్టే లెక్క కదా. ఓకే, అంటే మరి ఏమైనా బయట ఫుడ్ ఏమైనా తీసుకున్నారా?
6: ఫుడ్ ఏం లేదు మేడం.
5: ఏమన్నా బయట తింటాం కానీ?
4: బయట నుంచి ఏం తీసుకురాలేదు. తను బయటకు వెళ్ళినట్టుగా ఐడియా ఏం లేదు మేడం. ఏంటి భారత్ వెళ్ళావా?
6: అదే పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ కొంచెమే తిన్నాను మేడం.
4: ఏం తిన్నావు కదా, ఊరికైనా పెళ్ళికి వస్తాను, నేనేం భోజనం చేయను, బయట భోజనం అన్నావు కదా, నాకు తెలియకుండా ఏం తిన్నావు ఏంటి?
6: అది కొంచెం
5: అంటే బీపీ నార్మల్ ఉంది, మరి మాత్రలు వేసుకుంటుంది, మరి భారతికి ఎందుకు వాంతులు అవుతున్నాయి, మళ్ళీ కొంచెం ఫీవరిష్ అంటుంది అని.
4: మరి బయట భోజనం ఏమి నేను తీసుకురాలేదు మేడం, బయటకి తీసుకెళ్లలేదు తనని. నేను భోజనం కూడా బయట నుంచి
5: పెళ్ళికి వెళ్ళిన సంగతి మీకు తెలుసో లేదో తెలియదు కదా.
4: పెళ్ళికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తాను ఊరికి నెమ్మదిగా అంటే సరే వెళ్ళని బయటకు
6: గారితో వెళ్ళాను మేడం. అక్కడ పెద్దగా ఏం తినలేదు, కొంచెం చపాతి అలా టేస్ట్ చేశాను.
4: నువ్వు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోమలేదని అంటే నన్ను కోప్పడ్డావని చెప్పి నన్ను.
6: కాదండి,
4: నీకు తెలుసు కదా ఈ సమయంలో ఇంటి భోజనం తప్ప బయట భోజనం చేయకూడదు అనే విషయం నీకు తెలుసు.
6: అంత ఇబ్బంది వామిటింగ్స్ తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్
5: అంటే ఇస్తాను భారతి. కాకపోతే ఏంటంటే నువ్వు బయట ఫుడ్ తీసుకున్నందుకు అరుగుదల లేకపోవడం వల్ల పెళ్లి భోజనాలు కదా ఉండొచ్చు, వామిటింగ్ కాదనను. కానీ నీ విషయంలో ఒక 24 గంటల అబ్జర్వేషన్లో ఉండాలి భారతి, ఎందుకంటే బీపీ మాత్రలు వాడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు 34 వారాలు 9 నడుస్తుంది. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచితే ఒక వన్ డే నేను అవర్లీ బీపీ చెక్ చేసుకుంటాను. టెంపరేచర్ మళ్ళీ తగ్గుతుందా, మరేమన్నా పెరుగుతుందా, అవి కూడా మనం చూసుకోవాలి. రెండోది తనకి నిజంగా గ్యాస్ట్రైటిస్ లేకపోతే వైరల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, కొంచెం టెస్టులు చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి మరి బీపీ రిలేటెడ్ ఏమైనా వాంతులు ఏమైనా ఉన్నాయా అది కూడా నేను చూసుకోవడం మంచిది. సో ఒక్క 24 గంటల అబ్జర్వేషన్లో ఉంటే మనం
4: చూసుకోవాలి. ఇబ్బంది అయితే తీసుకురావచ్చు కదా అని నాకు అనిపిస్తుంది.
5: కరెక్టే, కాకపోతే వాంతులతో పాటు 100 ఉంది కదా టెంపరేచర్.
4: అవును,
5: అందుకని ఒకసారి మీరైతే డిస్కస్ చేసుకొని చెప్పండి. నేనైతే ఒక 1 అబ్జర్వేషన్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకసారి అయితే ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ అది చెక్ చేస్తాను. సరేనా? ఓకే భారతి, పడుకోండి స్కాన్ బెడ్ మీద. భారతి, హార్ట్ బీట్ అది బాగుంది, ఉమ్మనీరు, కదలికలు, రక్త సరఫరా అంతా బాగుంది. మరి టాబ్లెట్స్ నేను రాస్తాను, కానీ ఒక 1 అబ్జర్వేషన్ ఉంటే బాగుంటుంది నాన్న. ఒక్కసారి మీరు డిస్కస్ చేసుకుని ఆలోచించి చెప్పండి.
4: ఏమంటావు భారతి?
6: ఇది కాదండి, ప్రజెంట్ అయితే మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇంటికి వెళ్దాము. ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే మళ్ళీ వెంటనే వచ్చేద్దాము.
4: బయట మాట్లాడుకుందాం రా, ఇక్కడ ఊపి పేషెంట్స్ ఉన్నారు. మనం బయట కూర్చొని మాట్లాడుకుని మేడం గారికి ఏ విషయం చెప్పేద్దాం.
6: కాదండి, మీరు ఒక్కసారి మేడంతో మాట్లాడండి. అంటే నాది బయట ఫుడ్ వల్లే అలా అయింది కదా, 1 మళ్ళీ సెట్ అయిపోతుందేమో, దానికోసం అని హాస్పిటల్లో ఉండడం ఎందుకు?
4: అది కాదు భారత్, ఇప్పుడు మేడం గారు ఏదో ఇబ్బంది ఉంది గ్రహించారు కాబట్టి ఉండమంటున్నారు. మన మేలు కోసం, మన ఆరోగ్యం కోసమే ఉండమంటున్నారని నేను నమ్ముతున్నాను. ఊరికినే ఒక
6: మేడం చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది, కానీ అంటే నాకు అంత ఇబ్బందిగా ఏమి లేదు కదా.
4: కంటిన్యూగా వామిటింగ్స్ అయినాయి, కొంచెం హెడేక్ ఉంది, ఫీవర్
6: ఉంది. ఏమంటారు మరి?
4: నాకు కూడా ముందు నేను కూడా మేడం గారిని అడిగాను కదా, లోకలే కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకొస్తాను మేడం అంటే, మేడం ఏమన్నారు కాదు ఉండాల్సిందే ఉంటేనే మంచిదని చెప్పారు. కాబట్టి మరి నాకైతే ఉంచాలని అనిపిస్తుంది, నువ్వేమంటావు చెప్పు.
6: ఒకసారి అయితే అడగండి, ఖచ్చితంగా ఉండాలి అంటే ఉందాము. అంటే మేడం చెప్పేది కూడా మన మంచికే కాబట్టి కంపల్సరీ అయితే ఉందాము. పర్లేదు అని మేడం అంటే కనుక ఇంటికి వెళ్ళడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మాట్లాడండి
4: మేడం గారితో. మాట్లాడొస్తాను, ఇక్కడే కూర్చో. సరేనా మేడం? భారతీయ ఉండడానికి అంటే సంసిద్ధంగా ఉంది, కానీ అవసరమా అన్నది దగ్గర ఆగింది.
5: అంటే యాక్చువల్లీ వర్ధన్ గారు ఏమవుతుందంటే, ఇప్పుడు 34 మనకి 9 నడుస్తుంది. ఈ టైంలో వాంతులు అనేది మనం ఇగ్నోర్ చేయడానికి అంటే పెడచెవిన పెడటానికి లేదు. పెళ్లికి భోజనం కదా, దానివల్ల వాంతులు అని భారతి అనుకోవచ్చు, కావచ్చు అది కూడా, కాదని నేను అనను. కాకపోతే నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ బీపీ మాత్రలు వాడుతుంది, కొంచెం బరువు కూడా పెరుగుతుంది, మళ్ళీ గ్యాస్ట్రైటిస్ లాగా చెప్తుంది. సో యూజువల్గా ఏమవుతుందంటే, ఈ బీపీ మాత్రలు వేసుకునేటప్పుడు, బీపీ గర్భిణీ స్త్రీల్లో బీపీ ఉన్నప్పుడు, ఈ మాత్రలు వాడుతూ ఉన్నప్పుడు, ఈ దీనికి సైమల్టేనియస్గా వాంతులు ఒకటి, గ్యాస్ట్రైటిస్ ఒకటి, ఇవి కొంచెం మనకి అర్థం కావన్నమాట, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే బీపీ సడన్గా పెరిగినా కూడా వాంతులు, గ్యాస్ట్రైటిస్, పొట్టనొప్పి ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇవి ఇగ్నోర్ చేయడానికి లేదు మనము. సో ఇప్పుడు తను అంటే ఒక రీజన్ మనకు కనపడుతుంది, పెళ్లి భోజనం చేసి వచ్చింది కాబట్టి కొంచెం వడదెబ్బ కూడా తగిలి ఉండొచ్చు ఎండాకాలము. పెళ్ళికి వెళ్ళి కొంచెం దాని వల్ల కూడా, స్ట్రోక్ వల్ల కూడా కొంచెం 100 టెంపరేచర్ మెయింటైన్ కావచ్చు, కానీ ఒక్కొక్కసారి చెప్పలేం కదా. అంటే తలనొప్పి కానీ, తర్వాత పొట్టనొప్పి కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇవి వడదెబ్బ ఉన్నప్పుడు ఉంటుంది, జ్వరం ఉన్నప్పుడు ఉంటుంది, అలాగే బీపీ పెరిగినప్పుడు కూడా ఉంటుంది. సో అది మరి ఈ బీపీ పెరగటం వల్ల మరి ఇవేమన్నా వచ్చే సూచనలు ఉన్నాయా? ఇవన్నీ వార్నింగ్ సైన్స్ కదా, కానీ రియల్లీ ఇండైజెషన్ వలన, లేకపోతే సన్ స్ట్రోక్ వలన, కొంచెం ఒక డాక్టర్గా నాకు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఉంటుంది. అంటే అలా అని నా ఉద్దేశం. లేదు మందులు రాయండి, చూద్దాము, ఒక 24 ఇంట్లోనే చూస్తాము, తగ్గకుంటే మాత్రం ఏ టైంలోనే వస్తాను అని అంటే పర్వాలేదు. కాకపోతే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఎండకి వెళ్లకుండా టెంపరేచర్ ఒకటి ప్రతి గంటకి ఒకసారి టెంపరేచర్ వస్తున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నా ఖచ్చితంగా రావాలి. కొంచెం కొంచెం మీల్స్ తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్లాండ్ డైట్ తీసుకోమనండి, వాటర్ ఎక్కువ తీసుకోమనండి. బీపీ మాత్రలు అలాగే కంటిన్యూ చేయాలి. వాంతులు తగ్గడానికి కూడా నేను టాబ్లెట్లు అవి రాసిస్తాను. స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయండి. కొద్దిగా మంచి రెస్ట్ కూడా అవసరము. చాలా వరకు ఎడం పక్కన తిరిగి పడుకోమని చెప్పండి. వాకింగ్ కూడా కొద్దిగా తగ్గించుకోమని చెప్పండి. మరి సాధ్యమైనంత వరకు అడ్మిట్ అయితే మంచిది, లేదు కాదు కూడదు అంటే మీ ఇష్టము. మీరు ఒకసారి తనతో కూడా మాట్లాడి చూడండి. మందులైతే నేను పెడుతున్నాను, మళ్ళీ వారానికి చూస్తాను. కానీ 24 గంటల లోపల మళ్ళీ ఇంకేమన్నా ఎక్కువ అయితే ప్రాబ్లం అయితే ఏ టైంలోనే రండి. ఒకసారి మీరు మాట్లాడి భారతితో వచ్చి నాకు ఏ విషయం చెప్పి వెళ్ళండి.
4: అలాగే మేడం.
5: రైట్
4: మేడం. మరి ఉండడానికి భారతి కూడా అంగీకరించింది మేడం, ఉందాం అనుకుంటుంది.
5: ఓకేనా భారతి?
6: ఓకే మేడం.
5: ఒక 24 అవర్స్ చూద్దాం మనము. అవర్లీ ఫీటల్ హార్ట్, అవర్లీ బీపీ చూసుకుందాం, అలాగే టెంపరేచర్ రికార్డ్ చేద్దాము. ఒకవేళ టెంపరేచర్ రికార్డే లేదు, తగ్గిపోయింది, వాంతులు తగ్గిపోయినాయి, బీపీ యాజ్ యూజువల్ మెయింటైన్ అవుతుంది, ఇబ్బంది లేదు అంటే నేను ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తాను భారతి. ఒకవేళ ఏమన్నా మనకి వామిటింగ్స్ తగ్గట్లేదు, టెంపరేచర్ తగ్గట్లేదు అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్, అలాగే ఒక అబ్డామినల్ స్కాన్, ఇవన్నీ కూడా చూసుకుందాం మనం.
6: అలాగే మేడం.
5: సరేనా? రైట్. ఒక 1 డే అడ్మిషన్ ఉండండి. రైట్.
4: రూమ్ షిఫ్ట్ చేస్తారా మేడం?
5: చేస్తాను. మీరు కూర్చోండి, ఒక 2 మినిట్స్ లో సిస్టర్ వచ్చి మిమ్మల్ని రూమ్ కి షిఫ్ట్ చేస్తారు.
4: అలాగే మేడం.
5: ఓకేనా? ఓకే భారతి.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 39వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్.
2: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: ఇంతవరకు మీరు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, తలనొప్పి, ఛాతీమంట మొదలైన సమస్యలకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈరోజు ఉదయం 8:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో వచ్చే డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: steadily growing in India, making him immensely proud, cites the Asian Age. Government issues advisory for seafarers amid rising Black Sea attacks after five national scale, reports the Statesman. Financial Express reports solar, wind, power generation jumps over 25%. As per the data shared by Adoption Authority CARA, 5,000 adoptions made last year, highest in a decade. UNESCO adds France's D-Day landing beaches, Greece's Mount Olympus to heritage list, reports the Indian Express. Ladakh gets first school for children with special needs, writes the Tribune. And finally, making it a golden day for India, Mirabai Chanu completes hat-trick of goals at CWG is a front-page headline in the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha today. Parliamentary Affairs Minister Kiran Rijiju urges all MPs to participate in discussion on exam reform bill. Prime Minister Narendra Modi announces formation of High Power Task Force led by technology expert Nandan Nilekani. Prime Minister urges young people to strengthen their connection with India's border villages, describes developed villages as foundation of Viksit Bharat. IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48kg category. Rishikant Singh bagged silver in men's 60kg class. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు అందించే సలహాలు సూచనలు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిల్వాడి నిజామాబాద్, సెల్ 8019999990. వారం వారం ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా మరికొన్ని ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ముఖ్యంగా మన నిజామాబాద్ అట్లాగే మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే ఎక్కువ ఎండలు అనేటువంటివి కొడుతూ ఉన్నాయి. అట్లాగే ఈ ఎక్కువ ఎండల తీవ్రత వల్ల ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి అన్ని మీడియాలలో మనకు ప్రచారం చేస్తూ ఉంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనకు ఎక్కువ వడదెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ వడదెబ్బ అంటే ఏమిటి, దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా నివారించవచ్చు మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పట్లాగే నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, జనరల్ గా ఈ వడదెబ్బ అంటే ఏంటి?
5: ముందుగా సార్ గారు చెప్పినట్టు ఇప్పుడు నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మేము హాస్పిటల్స్ లో ఎక్కువ చూస్తున్న కేసుల్లో వడదెబ్బ ఒకటి ప్రధానమైన సమస్య. సో నార్మల్గా సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో. సో అసలు ఈ వడదెబ్బ అనేది ఏంటి? సో వడదెబ్బ అనేది ఒక అత్యంత ప్రాణాంతకమైన సమస్య, ఒక పరిస్థితి. సో ఇది ఎప్పుడు ఎలా సంభవిస్తుంది? మామూలుగా మన బాడీ ఉష్ణోగ్రత, మన శరీర ఉష్ణోగ్రత అనేది మన మెదడు కంట్రోల్లో ఉంటుంది. మన మెదడు నాడీ వ్యవస్థ కంట్రోల్లో మన శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అవ్వడం చూస్తుంటాము. ఎప్పుడైతే పరిసరాల ఉష్ణోగ్రత అతి ఎక్కువగా పెరిగినప్పుడు ఈ శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థ ఏదైతే మెదడులో ఉంటుందో అది కొన్నిసార్లు దెబ్బతినడం జరుగుతుంది. సో నార్మల్గా ఇటువంటి కండిషన్లో మన శరీర ఉష్ణోగ్రత 104 అంతకంటే ఎక్కువ డిగ్రీలు కూడా నమోదవచ్చు. సో ఈ సమయంలో బాడీ తన తానుగా చల్లబరుచుకునే వ్యవస్థను కంప్లీట్గా కంట్రోల్ తప్పుతుంది అన్నమాట. సో ఇట్లాంటి కండిషన్నే మనం వడదెబ్బ అంటారు.
4: బాగుంది డాక్టర్ గారు. అంటే జనరల్గా ఉండవలసినటువంటి 96 డిగ్రీలు అట్లా ఉష్ణోగ్రత ఉండాల్సింది, 104, 105, 106 వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఈ అధిక టెంపరేచర్ వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని అంటున్నారు. మరి జనరల్గా మన గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఈ వడదెబ్బ తగిలింది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ఈ వడదెబ్బ యొక్క లక్షణాలు ఏ విధంగా బయటపడతాయి, వాటిని మనం ఎలా గుర్తించాలి?
5: వడదెబ్బను గుర్తించడానికి వ్యాధికి మనకు కొన్ని చాలా ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది శరీర ఉష్ణోగ్రత. మీరు పేషెంట్ని ముట్టిన వెంటనే విపరీతంగా చర్మం కాలడం చూస్తుంటాము. ఇది థర్మామీటర్లో చెక్ చేసినప్పుడు 104-103 అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాంతులు, పేషెంట్ విపరీతంగా వాంతులు వికారం కంప్లైంట్ చేస్తారు. అంటే వడదెబ్బ అనగానే స్వెట్టింగ్ కానీ లేకపోతే శరీర ఉష్ణోగ్రత అని ఒకటే కాకుండా ఈ వాంతులు అనేది చాలా ఇంపార్టెంట్ కంప్లైంట్. దాంతోపాటు పేషెంట్ కొద్దిగా గందరగోళంగా ఉంటాడు, కొద్దిగా మనం చెప్పేది అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు. అలాగే పేషెంట్ మేము చెక్ చేసినప్పుడు అతని పల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే హార్ట్ కొట్టుకునే వేగం ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నార్మల్గా మన అందరిలో 70-100 ఉంటుంది, 70-100 మధ్యలో కొట్టుకుంటే వీళ్ళల్లో 120 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. దాంతోపాటు పేషెంట్కి కొన్నిసార్లు చర్మం కంప్లీట్గా ఎర్రగా పొడిగా మారుతుంది, అంటే స్వెట్టింగ్ అనేది కంప్లీట్గా కనిపించదు. సో అందరూ అనుకుంటారు వడదెబ్బ తగిలినప్పుడు ఆ స్వెట్టింగ్ విపరీతంగా ఉంటుందని. కాకపోతే ఆ వడదెబ్బ తగలడానికంటే ముందు స్టేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని హీట్ ఎగ్జాషన్ లేదా ఎండ ద్వారా కలిగిన అలసట అంటారు. ఇటువంటి కండిషన్లో మనకు చెమటలు పడుతుంటాయి. కానీ ఇదంతా ప్రాణాంతకమైన పరిస్థితి కాదు. కానీ ఎప్పుడైతే 104 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదయ్యి, దాంతోపాటు స్వెట్టింగ్ కంప్లీట్గా ఆగిపోయి, అంటే చెమట పట్టడం కంప్లీట్గా ఆగిపోయి, దాంతోపాటు పేషెంట్కి వాంతులు విపరీతంగా ఉండి, అలాగే పేషెంట్ కన్ఫ్యూజన్లో చాలా అంటే గందరగోళ పరిస్థితుల్లో ఉండి ఉంటే ఈ ప్రధానమైన వడదెబ్బ లక్షణాలు. కొన్నిసార్లు పేషెంట్కి మూర్ఛ కూడా రావచ్చు, కొన్నిసార్లు పేషెంట్ కోమాలో కూడా ప్రజెంట్ అవ్వచ్చు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 hours అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
6: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ వాంతులు కానీ లేకపోతే ఈ ఎండ ద్వారా కలిగినటువంటి అలసట కానీ, చర్మంలో వచ్చేటటువంటి మార్పులు కానీ, అట్లాగే మీరు అన్నట్టు ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయే బాడీ ఫిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు. మరి ఇట్లా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఈ పేషెంట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటారు?
5: వడదెబ్బ అనేది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి. మీరు చాలా తొందరగా రియాక్ట్ అయితే అంటే పేషెంట్ని రక్షించిన వాళ్ళు అవుతారు. సో ప్రధానంగా ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినప్పుడు మీరు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి. దాంతోపాటు అంబులెన్స్ వచ్చే గ్యాప్లో మీరు పేషెంట్ని తొందరగా నీడ ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేయండి. అంటే చెట్టు నీడనో లేకపోతే ఇల్లునో ఇక్కడికో షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఎండ నుంచి ఇమీడియట్లీ తనని తీసేయాల్సి వస్తుంది. దాంతోపాటు పేషెంట్ బాడీ ఎక్కడ నీటి తొట్టె అట్లేమన్నా ఉంటే పేషెంట్ని కంప్లీట్గా ఆ నీటి తొట్టెలో ముంచేసేయాలి. అంటే మెడ వరకు ముంచేసేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా చాలా వేగంగా బాడీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. లేదా నీటి తొట్టె అట్లాంటి అందుబాటులో లేనప్పుడు మీరు జస్ట్ ఒక వాటర్ తీసుకొని బాడీ పైన చల్లుతూ ఉండాలి, చల్లటి నీళ్లు. దాంతోపాటు ఇంకొక ఎఫెక్టివ్ మెకానిజం అంటే ట్రీట్మెంట్ ఏమిటంటే ఏదైనా ఐస్ ప్యాక్స్ ఉన్నప్పుడు వాటిని మెడ దగ్గర లేకపోతే చంకల్లో లేకపోతే గజ్జల్లో పెట్టాలి. ఈ ఏరియాస్లో మన రక్తనాళాలు మన చర్మానికి చాలా దగ్గరలో ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఐస్ ప్యాక్ అక్కడ అప్లై చేస్తారో చాలా ఫాస్ట్గా హీట్ బాడీ నుంచి ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే పేషెంట్కి గాలి తగిలేలా చూడాలి. నీరు చల్లడం ఒకటే కాదు, పేషెంట్కి ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే తొందరగా బాడీ టెంపరేచర్ అనేది తగ్గడం మనం చూస్తుంటాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ప్రథమ చికిత్సలో. ఈ గ్యాప్లో ఒకవేళ అంబులెన్స్ వచ్చినట్టయితే వెంటనే షిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్కి హాస్పిటల్లో కూడా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, తన కిడ్నీ స్టేటస్ చూడడము, లివర్ స్టేటస్ చూడడము, అది మేము చూసుకుంటాం.
6: డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ మేనేజ్మెంట్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే నీడలోకి తీసుకుపోవడం, లేదా ఒక చెట్టు కింద తీసుకుపోవడం, లేదా ఇంటి దగ్గరగా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్లడం, అట్లాగే వీలైతే నీటి తొట్టిలో మెడ వరకు ముంచు ఉంచడం, అట్లాగే ఐస్ ప్యాక్ ఉంటే చంకలో మెడలో గజ్జల్లో పెట్టడం, ఇవన్నీ చేసినట్టయితే తొందరగా రిలీఫ్ అవుతారు, బాడీ టెంపరేచర్ నార్మల్ అవుతుందని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక చిన్న నాకు సందేహం, ఇది మరి పిల్లల్లో అయితే ఏ విధంగా బయటపడుతుంది, పెద్దల్లో అయితే ఇది ఏ విధంగా కనపడుతుంది, దీని గురించి కొంచెం వివరిస్తారా?
5: ప్రధానంగా ఎండదెబ్బ ఎక్కువగా మేము చూసేది వృద్ధుల్లో మరియు చిన్నపిల్లల్లో. వీళ్ళల్లో నార్మల్ పీపుల్ కంటే చాలా ఫాస్ట్గా పేషెంట్ ఇంకా బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్లో పెద్దగా మార్పేముండదు, ఈ ప్రధానంగా పేర్కొన్నవే ట్రీట్మెంట్లో ఉంటాయి. కాకపోతే వృద్ధుల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ కానీ అట్లా వాడే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీటా బ్లాకర్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, అంటే మెటాప్రోలాల్ కానీ ప్రొపనాలాల్ కానీ ఇటువంటి వాడే వాళ్ళలో, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఎసిక్లోఫినాక్ డైక్లోఫినాక్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల వడదెబ్బ అనేది అత్యంత ప్రాణాంతకమైన కండిషన్, వీటిని తొందరగా దగ్గరలో ఉన్న చిన్నపిల్లల వైద్యునికి షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రథమ చికిత్సలో పెద్దగా మార్పులు అయితే ఏముండవు. అలాగే చిన్నపిల్లల్లో వృద్ధుల్లో కూడా సేమ్, నీటి తొట్టెలో ఉంటే నీటి తొట్టెలో మెడ వరకు ముంచాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ వాటర్ కానీ, అంటే పేషెంట్ ఒకవేళ కంటిన్యూగా వామిటింగ్ చేసుకుంటున్నా ఏదేమన్నా ఉన్నా కానీ వీళ్ళకి వాటర్ ఇవ్వద్దు. వాటర్ ఇస్తే డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ ఏదైనా కన్ఫ్యూజ్ స్టేట్లో, అంటే గందరగోళంగా ఉన్నా విపరీతంగా వాంతులు చేసుకుంటున్నా లేదన్నా మూర్చ లక్షణాలు ఉన్నా వాళ్ళకి వాటర్ మాత్రం ఇవ్వద్దు. అంటే మెడ వరకు ముంచడము, దాంతోపాటు నీరు చల్లడము లేక ఐస్ ప్యాక్స్ పెట్టడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి.
6: బాగుంది డాక్టర్ గారు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో, అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దల్లో పిల్లల్లో పెద్దగా తేడాలు ఏమి లేవు, పెద్దలకైనా పిల్లలకైనా ట్రీట్మెంట్ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది అంటారు. అయితే మరి వడదెబ్బకు నివారణ చర్యలు ఏంటి అంటారు?
5: వడదెబ్బ వచ్చిన తర్వాత పేషెంట్ చాలా సీరియస్ అయ్యి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా పేపర్లో కూడా చదువుతున్నాం వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. అసలు వడదెబ్బ రాకుండా ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎస్పెషల్లీ తెలంగాణలో 10 నుంచి 4 గంటల మధ్యలో చాలా ఎక్కువ నమోదవుతున్నాయి, అంటే మోర్ దాన్ 45 డిగ్రీస్, 46 డిగ్రీ అట్లా కూడా నమోదవుతున్నాయి. మీకు ఏదైనా పనులు అంత ఎమర్జెన్సీ అంత అవసరం లేకపోయి ఏమన్నా లేకపోయి ఉంటే మీరు ఈ టైంలో 10-4 10 నుంచి 4 గంటల మధ్యలో ఏ పనులు ఉన్నా పోస్ట్పోన్ చేసుకోవడం కానీ అలా చేయడం బెటరు. ఒకవేళ ఎమర్జెన్సీలో మీరు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చూడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైనా గొడుగు కానీ ఏదైనా క్యారీ చేయాలి. దాంతోపాటు కంపల్సరీ వాటర్, నీరు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. మీకు దాహం వేసినా వేయకపోయినా నీరు ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. నీటితో పాటు ఇంకా కొబ్బరి నీళ్ళు అండ్ మజ్జిగ, ఇవి రెండు చాలా బాగా పనిచేస్తాయి. దాంతోపాటు మీరు కొందరు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకుంటారు. యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కాఫీ కానీ టీ కానీ పేషెంట్ని ఇంకా డీహైడ్రేట్ చేస్తాయి, అంటే దానివల్ల పేషెంట్ ఇంకా బ్యాడ్ అవుతాడు కానీ పెద్దగా యూజ్ అయితే ఏమి ఉండదు. సో ఈ మూడు, మంచినీరు, కొబ్బరి వాటర్, దాంతోపాటు మజ్జిగ, ఈ మూడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓవరాల్ కూడా చాలా మంచిదే అదొకటి. మరి బయటకు వెళ్లే ముందు మీరు వేసుకునే క్లాత్స్ అంటే దుస్తులు కూడా చాలా వదులుగా ఉండాలి, టైట్గా ఉండొద్దు. అలాగే లైట్ కలర్లో ఉండాలి, మరి బ్లాక్ కానీ డార్క్ కలర్లో కానీ ఉండొద్దు. ఇవి వేడిని ఎక్కువ గ్రహిస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమము. సో మీరు లైట్ వైట్ కలర్లో వేసుకుంటే చాలా బెటర్. దాంతోపాటు మీరు బయటకు వెళ్ళి కార్లో అట్లా వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎస్పెషల్లీ అలాగే మీ పెంపుడు జంతువుల్ని కూడా కారు లోపల ఉంచి లాక్ చేసి మీరు బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు. కారులో చాలా ఫాస్ట్గా ఉష్ణోగ్రత చాలా ఫాస్ట్గా రైజ్ అవుతుంది, వీళ్ళు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు. సో అదొకటి. ఇంట్లో కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు విండోస్ దగ్గర కర్టెన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. కర్టెన్స్ వేడిని రాకుండా అడ్డుకుంటాయి. సో ఇవి ప్రధానమైన జాగ్రత్తలు. వీటన్నిటిలో కంటే మేజర్గా అంటే వాటర్ అండి. మీరు వాటర్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత వడదెబ్బ రాకుండా నివారించగలుగుతాం.
6: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు మన రాష్ట్రంలో అట్లాగే మన జిల్లాలో అట్లాగే మన మండలాలలో మన ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అన్ని రకాల మీడియాల నుంచి ప్రభుత్వం కూడా అందరికీ చక్కటి సలహాలను సూచనలు అందిస్తుంది. అయితే చివరిగా ఇప్పుడు మా శ్రోతల కోసం మీరిచ్చే సలహా ఏంటి?
5: ఎండదెబ్బ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఎండదెబ్బ రాకుండా చూసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం. నేను ముందుగా చెప్పినట్టు మీరు ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు నేను చెప్పినట్టు కొబ్బరి వాటర్ కానీ మజ్జ కానీ చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందండి. దాంతోపాటు లెమన్ జ్యూస్ అది నిమ్మరసం కానీ అలాంటివి కూడా తీసుకుంటాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ కూల్ డ్రింక్స్ కానీ కాఫీ కానీ టీ కానీ అంత మంచివి కాదు. ఎండ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇవి బాడీ వేడిని పెంచుతాయి తప్పిస్తే తగ్గించవు. సో మీకు అవసరమైతే తప్పిస్తే బయటకు వెళ్ళకండి. మరి ఇంకొద్ది మందికి ఇంట్లో ఉన్నా కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.

0: చెప్పినట్టుగా వృద్ధుల్లో. సో వీళ్ళు కూడా ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి, తప్పనిసరి బయటకు వెళ్తే కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించండి.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా మాకు ముఖ్యంగా ఈ వడదెబ్బ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని మన మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అట్లాగే దీని నివారణ చర్యలు ఏంటి మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్, సెల్ 8019999990.
4: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు అందించిన సలహాలు సూచనలు వినారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. ఆకాశవాణి సమయం 8:45. సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి అభిమాన శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి సినీ రంజని కార్యక్రమంలో ముందుగా ఉందాం పెళ్లి సందడి చిత్రం కోసం ఎన్ఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతుల పాడిన ఈ పాట.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

సినీ రజని కార్యక్రమంలో మీరు విన్న పాట పెదబాబు చిత్రం కోసం చక్రి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సరదాగా కాసేపు చిత్రం కోసం చక్రి సంగీత సారథ్యంలో చక్రి పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 9 గంటలు దాటి 15 సెకండ్లు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన ఫోన్ నంబర్ 8462245066. శ్రోతలకి తెలుసు అయినా మరోసారి చెప్తున్నాను, 2 రోజుల గ్యాప్ మాత్రం తీసుకోండి. నిన్న మొన్న పంపిన వాళ్ళు మాత్రం ఈరోజు పంపకండి, ఎందుకంటే మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి కొత్త శ్రోతల్ని పరిచయం చేసే కార్యక్రమం. అటు శ్రోతలు ఇటు నేను ఇద్దరం చేద్దాం.

ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా మనం వినే పాట మాస్ చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పేపర్ మిల్ నుండి ముబాసిర్ ఖాన్ మండల ఫ్రెండ్స్ మరియు వీరి స్నేహితులు ఫ్యామిలీ మెంబర్స్ ఈ పాటను కోరుతున్నారు. మాస్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన ఈ పాట

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమ పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
4: అడ్వాన్స్ టెక్నాలజీతో,
1: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
1: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలివాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
1: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
4: అయితే సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
5: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
9: వినమంత్రం తిరిగి హృదయ రేగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట ధర్మదాత చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా అలగాపురం గ్రామం నుంచి పూర్ణ చంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చయ్యగౌడ, కెంపం మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ధర్మదాత చిత్రం నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట స్వయంవరం చిత్రం నుండి మా కోసం మంచి పాఠం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగ మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై స్వయంవరం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు మనం వినే పాట ఇంద్ర చిత్రం నుండి మాకోసం మంచి పాఠం ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ కోటవెల్లి నుండి లోకం పాండు, సునీత, శ్రీవల్లి, ఆరాధ్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఇంద్ర చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి, శ్రీజ, అరవింద, రిత్విక, శివాంశు, శృతి, ప్రీతి, కృతిక, స్నేహ, వినయ్ కుమార్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత పాట భక్త కన్నప్ప చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి నుండి చౌకి శ్రీపాల్, లక్ష్మి, శ్రీదేవి, ధనుష్, నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు అమృతాపురం నుండి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై భక్త కన్నప్ప చిత్రం నుండి ఈ పాట విన్నాము.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట నువ్వే నూను చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తిరుమల కాలనీ నుండి కర్తన్ శ్రీకాంత్ రామ్యశ్రీ శ్రీమిత్ర శకుంతల రాజేశ్వర్ ప్రేమ్నాథ్ కళావతి సంగీత సుమశ్రీ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నువ్వే నూను చిత్రం నుండి ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత పాట పూజ చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి శ్రీనివాసరాజు, కృష్ణశ్రీ, విమల, తన్మయ సాయి, దక్ష సాయి మరియు వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై పూజ చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తరువాతి పాట పెళ్లి చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను కోరుతున్న మరికొంత మంది శ్రోతలు, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి నయముద్దీన్, మతీన్, ఎస్కే ఖలీల్, ముబేన్, మొహమ్మద్ యాసీన్, మూసా కరీం, షేక్ చాంద్, షేక్ సలీం మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన ఈ పాట విన్నాం.

వినయ రాగాలు ఈనాటి కార్యక్రమంలో చివరిగా విందాం. శ్రీమంజునాథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బర్కం నర్సయ్య, కరుణాకర్, చందు, రాజేందర్, హరి, రమేష్, రామారావు మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శ్రీమంజునాథ చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజాం బతికేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విన్నాం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణల బిల్లుపై రోజు పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. యువ తగాళాన్ని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని ఈ రోజు జరగబోయే చర్చల్లో ఎంపీలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవని, ఏమైనా చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ మాత్రమే కేంద్రీకృతమవుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అది భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని అన్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో జరిగిన 27వ కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆ దళానికి చెందిన సైనికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కోసం జాతీయ చలనచిత్ర అభివృద్ది సంస్థ అధికారికంగా ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఏషియాలోనే అత్యంత పురాతనమైన చలనచిత్రోత్సవమైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధానమైన ఇండియన్ పనోరమ విభాగం ఉంటుంది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్న వారికి డిజిటల్ వెబ్ సిరీస్కు కూడా అవార్డులు అందిస్తారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జులై 17వ తేదీన ప్రారంభించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చి తొలి వారంలోనే మంచి స్పందన లభించిందని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. జులై 18 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 153 ఆసుపత్రుల్లో మొత్తం 437 మంది నగదు రహిత వైద్య సేవలు పొందినట్లు వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324 నంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల నుంచి పాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీసుకుని 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాట మీరు వినాలి అనుకున్నారనుకోండి 0402324 నంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ లో మీరు వినబోతున్నారు 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. ముందుగా ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మనసులో పుడుతుందో ఎవరికి తెలియదు, కానీ మొదటిసారి ఆ మనసు పలికే భావన మాత్రం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి తొలి ప్రేమ అనుభూతిని చక్కని స్వరాలతో అందమైన సాహిత్యంతో మన హృదయాలకు చేరువ చేసిన పాట ఇది. నాని లావణ్య త్రిపాఠి నటించిన బలబలి ఒకడివై చిత్రంలోని ఈ మధుర గీతం కోరిన శ్రోతలు ఆనంద్ ఆత్మకూరు నుండి వారి సతీమణి రోజా, సువర్ణ, లత, బబిత, అనిత కోసం ఈ పాట.

0: ఈ పాటని ఆలపించిన వారు నాని లసాచిన్ వారియర్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, శ్రీమంతుడు చిత్రం నుంచి జత కలిసే అనే పాటను వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, అశోక్, సమత, వైష్ణవి. అలాగే కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీరి కోసం ఈ పాట.

ఈ పాటని ఆలపించినవారు సాగర్, సుచిత్ర, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు వేదవతి, జ్యోతి, రమణ, టీవీ గిరి, ఎస్ఎల్ ఎంచారి, నాగరాజు, రాహుల్, మానస, లక్ష్మణ్, అలాగే విద్వాన్, భాగ్యశ్రీ, బుల్లోడు, రుద్ర, రోజీ, స్టెల్లా, డేవిడ్, శామ్యుయల్, వరకుర, అది తప్పు రాశారు, సెయింట్ జోన్స్ రోడ్, సికింద్రాబాద్ నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:15. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఇతనూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, మహాలక్ష్మి, నాగాంజ్, అలాగే రవి రాయగిరి, దాసరి రవి రాయగిరి, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమంటున్నారు ఫిదా మూవీ నుంచి. వీరి కోసం సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి ఈ పాట

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీ రోజు వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోంచి మంచి మంచి పాటలు. తర్వాతి పాటని కోరిన శ్రోతలు చలో చిత్రం నుంచి చూసి చూడంగానే నచ్చేసావి అనే పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలుగందులను గ్రామం నుండి పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాత పాటని కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుండి. వీరు జైల్లో కుశ చిత్రం నుంచి జస్ప్రీత్ జాస్ అండ్ రానారెడ్డి పాడిన పాట అడుగుతున్నారు. రామజోగ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2015 నుండి 2020 మధ్య కాలంలో విడుదలైనటువంటి మూవీస్ నుంచి సాంగ్స్. మీకు నచ్చిన ఏదైనా పాటని ఇయర్ లోంచి వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు నేను శైలజ చిత్రం నుండి ఏం చెప్పను అనే పాటను వినిపించమని కోరుతున్నారు జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. అలాగే నమస్తే వివిధ భారతి అంటున్నారు, నమస్తే అండి. స్వర్ణలత శ్రీనివాస్ పాసిగుట సికింద్రాబాద్ నుంచి, అలాగే సఫిల్ గూడ నుండి దుర్గా సారథి, వీరి కోసం ఈ పాట.

బాహుబలి 2 చిత్రం నుంచి సోనీ దీపు పాడిన పాట విన్నారు. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కుకుడాల వెంకటేశం, యాదమ్మ, అఖిల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు పడన కృష్ణా జిల్లా నుండి వీర కనకారావు పార్వతి, వీరి కోసం ఈ పాట.
2: దిగిటి దిగిటి దీంతికి పప్ప, దిగిటి దిగిటి దీంతికి పప్ప,

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా, మీకు నచ్చినవి, మీరు కోరినవి, మరి తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది నేను మీ రేడియో నిస్తం పద్మిని.
2: హాయ్ పద్మిని.
1: హలో రోజీ.
2: ఏంటి మరి ఈరోజు ఏంటి స్పెషల్, ఏం స్పెషల్ ప్రోగ్రామ్ తో వచ్చేసావు?
1: స్పెషల్ నడుస్తుంది కదా పొద్దు నుంచి మన వివిధ భారతిలో.
2: ఏంటి చిత్రమ్మ గారి బర్త్డే
1: అంతే కదా, మరి ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్. చిత్ర గారి పుట్టినరోజు ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు మనం వివిధ భారతి వేదిక సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.
2: ఇంకా చిత్రమ్మ గారి బర్త్డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించబోతుంది మీ పద్మిని. సో తప్పక వినండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భూగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీభవన్లో జరిగిన దివ్యాంగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో తెలియజేశారు. స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యత్వం, మంత్రివర్గంలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం, ఇందిరా మేళలో ప్రత్యేక కోటాంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెడతానన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేసి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పరీక్ష నిర్వహించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుటుంబం నిర్మాణంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన యుగానుకూల మాతృత్వం సదస్సులో ఆయన మాట్లాడుతూ వివాహం కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన పునాదులన్నారు. వైద్య రంగంలో నైతిక పునాదులు బలహీనపడితే సమాజంలో అభివృద్ధి గౌరవం దెబ్బతింటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైదరాబాద్లో ధన్వంతరి పురస్కారాల ప్రదానోత్సవం, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ విధానంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారత అంతరిక్ష క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు. 2015లో ఆయన ఇదే రోజున కన్నుమూశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వేస్తాయి. క్రికెట్లో హరారేలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీ అందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నిస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభోదయం. 80-90ల దశకంలో టక్కున గుర్తొచ్చే స్వరం వారిది, వారికి వారే సాటి అనే స్వర ప్రస్థానం. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా అయిన ఆ చిన్న కుయిల్, పాట ఏదైనా అమ్మ పాటైనా

ఇలాగా ఎలాంటి పాటలైనా ఎలాంటి భావమైనా తెలుగులో పాడలేను పల్లవైనా అంటూ ప్రారంభించిన ఆ గాయని స్వర ప్రయాణం అద్వితీయంగా కొనసాగుతోంది ఈనాటికి కూడా. ఎవరు ఆ మలబార్ గాయని? ఇంకెవరు, మనందరికీ ఎంతో సుపరిచితమైన పద్మభూషణ్ కేఎస్ చిత్ర గారు. చిన్న కోయిల్ చిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వరాల తోటలో షికారు చేద్దాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదికగా.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి మన తెలుగుంటి ఆడబడుచు అయిపోయారు కేఎస్ చిత్ర. మరి వారి స్వర ప్రయాణం, వారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎన్నో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:11 దాటి 3 సెకండ్లు. చిత్రగారి మొదటి చాయిస్ అసలు సినిమా పాట కానే కాదట. కర్ణాటక సంగీత గురువు అవ్వాలని సంగీతంలో బీఏఎంఏ కూడా చేశారు వారు. గురువుగా కాకుండా ఇంకొక రకంగా తయారయ్యారు. అదే దేశం మెచ్చే ఉత్తమ నేపథ్య గాయని అయ్యారు శ్రీమతి కేఎస్ చిత్ర. ఇంతకీ వారి తొలి పాట రికార్డింగ్ ఎక్కడైందో తెలుసా? చిన్నతనంలోనే కేరళలో తిరువనంతపురం. ఆవిడ పుట్టిన రాష్ట్రం కేరళ రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగారి తొలి పాటని రికార్డ్ చేశారు. మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం చిత్రగారిది. ఎలా అంటే ఆకాశవాణి దూరదర్శన్లో అధికారిక గ్రేడ్ ఏ ఆర్టిస్ట్ శ్రీమతి కేఎస్ చిత్ర.

హ్యాపీ బర్త్డే చిత్ర గారు అంటూ ఎంతో మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి, మమ్మల్ని అలరించాలంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. రమణ గారు, రవికుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, రేణుకా గోపరాజు, బాలకృష్ణ గారు, ఇంకా చాలా మంది. మరి కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. 1979 తొలిసారిగా మలయాళంలో కొమ్ముట్టి అనే చిత్రంలో ఎంజి రాధాకృష్ణన్ గారితో తొలి పాట పాడే అవకాశం వచ్చింది. ఎంజి రాధాకృష్ణన్ గారు సంగీత దర్శకులు అన్నమాట. కానీ ఆ సినిమా విడుదలే కాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డారు చిత్రగారు. సినిమా వద్దు అనుకుని సంగీతంపైనే దృష్టి పెట్టారు. మళ్లీ 3 ఏళ్ల తర్వాత 1982 ఒక ట్రాక్ పాడే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ ట్రాక్ యేసుదాస్ గారి సినిమా కోసం అన్నమాట. అయితే ట్రాక్ విని యేసుదాస్ గారు అన్నారట, చాలా బాగా పాడుతోంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి చేతే ఒరిజినల్ కూడా పాడిద్దామంటే అలాగా యేసుదాస్ గారితో మొదటిసారి పాడే అవకాశం వచ్చింది చిత్రమ్మకి. అలా మలయాళంలో చిత్ర పాటలు విని తమిళంలో తొలిసారిగా ఇళయరాజా గారు అవకాశం ఇచ్చారు. ఏ సినిమాకి? సింధు భైరవి సినిమాకి. మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్. అప్పుడు ఒక విషయం జరిగింది, కన్నీళ్ళ పర్యంతం అయిపోయారట చిత్ర. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అంత కన్నీటి పర్యంతం అయ్యారు, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: Gurtu kustunai. Go retro with Akashvani Telugu. కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లబ్ లో సమయం 11:23 దాటి 24 సెకండ్లు. మరి మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్ చాలా ఒక విషయం జరిగింది, కన్నీళ్ళు పర్యంతం అయిపోయారు చిత్రకారు, అదేంటో చెప్తానన్నాను కదా. అది ఏంటంటే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారితో మొదటి రికార్డింగ్ కి అనుకోకుండా ఆలస్యంగా వెళ్లారట చిత్రమ్మ. బాగా టెన్షన్ పడిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారట. పాడలేను, నా బల కాదు అని భయంతో స్టూడియోలోనే ఏడ్చేశారట. అప్పుడు ఇళయరాజా గారు ఆమెను ఓదార్చి రికార్డింగ్ పూర్తయ్యాక ఎంతో అనునీయంగా తన వద్దకు వచ్చి అత్యంత విలువైన త్యాగరాజస్వామి ఫోటోను బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారట. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మంచి గాయనిగా స్థిరపడతావంటూ ఇచ్చిన ఆశీర్వచనం. అలా తొలి రోజుల్లో పాడిన సింధు భైరవి పాటకి తొలి జాతీయ పురస్కారం అందుకున్నారు చిత్ర. ఆ ఫోటో నీటికి తన పూజ గదిలో ఉండి పూజించుకుంటున్నానంటున్నారు చిత్ర. మరి ఆ లెజెండ్స్తో అదొక లైఫ్ టైం మెమరీ అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని షేర్ చేశారు కేఎస్ చిత్ర. మరి సింధు భైరవి ఆ సినిమాలో జాతీయ పురస్కారం వచ్చిన ఆ పాట ఒకసారి వినేద్దామా?

ఆత్మశల్యని నవ్వు వారి ఆభరణాలు. భాష ఏదైనా భావం మాధుర్యం మారకుండా సింగిల్ టేక్లో పాటల్ని పూర్తి చేసే ప్రతిభ చిత్రగారిది. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా పాటల ప్రపంచంలో సింగిల్ టేక్ సింగర్గా చిత్రగారిని పిలుస్తారు. మరి చిత్రగారి గురించి ఒక సరదైన విషయం ఉంది, అదేంటో చెప్తాను. ఏంటంటే పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి కూడా ఉంది ఆవిడికి. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చిత్రగారికి పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి హాబీ ఉంది. అదేంటో చెప్తానున్నాను కదా, అదేంటంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ హాబీ గురించి ఎక్కడైనా మంచి ఇంటి డిజైన్ కనిపిస్తే అది గుర్తు పెట్టుకుని దాన్ని అందమైన డిజైన్గా ఒక పెద్ద ఆర్ట్గా గీసి దాచుకుంటారట. ఇది ఎంతో ఇష్టం ఆవిడికి. ఇదే కాదు, ఏమైనా లైవ్ షోస్ ప్రదర్శనలు చేసే ముందు చాలా టెన్షన్ పడిపోతారట చిత్రగారు. మరి ఈ టెన్షన్ నుండి పక్కకి వెళ్ళడానికి ఏం చేస్తారు చిత్రగారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆవిడ ఏం చెప్పారో తెలుసా, మైండ్ గేమ్స్ ఆడతాను, క్రాస్ వర్డ్స్ చేస్తాను, అలా చేస్తే నాకున్న టెన్షన్ అంతా దూరం అయిపోయి నేను అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను అంటున్నారు ఈ చిన్న కోయిల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం. ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇక యేసుదాస్ గారిని ఒక తండ్రిలాగా, దైవంలాగా, గురువులాగా భావిస్తారు చిత్ర గారు. ఒకసారి ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారట. ఆ రోజు చిత్ర గారికేమో తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి ఉంది. యేసుదాస్ గారు ఆమె దగ్గరకు వచ్చి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారట. తల్లి, సంగీతం నీ లోపల ఉంది చిత్ర, నీ గొంతులో కాదు. నువ్వు భయపడకుండా స్టేజ్ ఎక్కు, మిగతా అదంతా నేను చూసుకుంటానని ఎంతో ధైర్యం చెప్పారట. మరి అదే కదా ఒక తండ్రిగా, గొప్ప గురువుగా, తన శిష్యురాలిగా నన్ను ఎన్నో సందర్భాల్లో వెన్నంటే ఉండి నడిపించారు. ఈ రోజుకి కూడా నడిపిస్తున్నారంటారు చిత్ర గారు. మరి వారిద్దరి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.

అల్లుడు గారి చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి క్లాసికల్ హిట్ సాంగ్ కదా ఇది. చిత్రగారు యశ్ దాస్ గారి కాంబినేషన్ లో టాప్ 10 లో ఉండే పాట ఇది. గుర్తుకొస్తున్నా వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం ఆ విశేషాలని మాట్లాడుకుంటున్నాం. భారతీయ భాషలతో పాటు ఎన్నో ప్రపంచ భాషల్లో పాడారు చిత్రమ్మ. వేలల్లో పాటలు, వందల కొద్ది పురస్కారాలు. ఒక విషయం చెప్పనా, వారికొచ్చిన అవార్డ్స్ లిస్ట్ చదవడానికే 15 నిమిషాలు పడుతుందిట. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు 4 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనిమణి చిత్ర. భారతదేశంలోనే అత్యధికంగా యుగళ గీతాలు పాడిన గాయని కూడా చిత్రగారే. అయితే ఆవిడ ఒకటి అంటారు, ఎన్ని సత్కారాలు పురస్కారాలు ఉన్నా తన విజయానికి అభిమానులు, శ్రోతల ప్రేమ, తన గురువుల సంగీత దర్శకులే కారణం అంటారు. ఎంతో సింపిల్సిటీగా ఉంటారు కదా చిత్రగారు. మరి ఇంకొక మంచి పాట విందాం, అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక అమ్మ పాట.

0: మనం కూడా ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిన పాట ఇది. అమ్మ పాట ఎప్పుడు బాగుంటుంది అన్న చిత్రమ్మ పాడిన ఆ పాట ఎంతో ఆశ్రితగా మనసును తాకుతూనే ఉంటుంది. స్టూడియోలో సమయం 11:47 దాటి 47 సెకండ్లు. ఇలా వారి గురించి విషయాలు చెప్పుకుంటూ పాటలు వింటూ ఉంటే సమయం అస్సలు తెలియటం లేదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలందరూ చాలా ఆత్మీయంగా ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. చిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, పాటలు అద్భుతంగా ఉన్నాయి, కార్యక్రమం బాగా కొనసాగుతుందంటున్నారు. దోర్నాల రేణుక గారు, బాలాజీ గారు, అరసర్మూర్తి గారు, పోలిపల్లి శ్రీనివాస్ గారు మనకు సందేశాలు పంపించారు. ఇక పాడలేను పల్లవేనా అంటూ మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు చిత్రమ్మ. ఒకే రోజు అన్ని దక్షిణాది భాషల్లో పాడిన రికార్డ్ చిత్రగారిది. ఇలా భాష ఏదైనా భావం మారకుండా పాడే ప్రతిభ మాత్రం వారి సొంతం. 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం అందుకున్నారు. ఎందరో అగ్ర సంగీత దర్శకులతో పనిచేశారు. అలనాటి దిగ్గజాలైన కెవి మహదేవన్ గారు, ఇళయరాజా గారితో పాటు నేటి లేటెస్ట్ సంగీత దర్శకులైన హేషం అబ్దుల్ వహాబ్, ఏఆర్ రెహమాన్ వరకు వారి మ్యూజికల్ జర్నీ అత్యద్భుతమని చెప్పాలి. ఇక గాయని చిత్ర అంటే కొన్ని పాటలు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, వినిపించే కన్నా చిత్రగారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి పాటలు కొన్ని ఐకానిక్ పాటల్లో మాతృదేవభావాలో వేణువై వచ్చారు భువనానికి, ఆటోగ్రాఫ్ లో మౌనంగానే ఎదగమని ఇళయరాజా గారితో పాడిన అంతఃపురంలో అసలేం గుర్తుకురాదు అనే ఇలాంటి పాటలు మన మనసుని ఎప్పుడూ తడుతూనే ఉంటాయి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేక విశేషాలు మాట్లాడుతున్నాం. అయితే ఒకసారి లతా మంగేష్కర్ గారు తన తర్వాత భావోద్వేగాలను వ్యక్తపరచగల గాయని ఎవరైనా ఉన్నారంటే అది చిత్ర గారే అని తారీఫ్ ఇచ్చారట. అది తనకి ఎంతో పెద్ద సత్కారమని మురిసిపోయానంటారు చిత్రమ్మ. ఇక ఆస్కర్ విజేత కీరవాణి గారితో ఎన్నో పాటలు పాడారు. మీకు తెలుసా, కీరవాణి గారి కోసం 1000 పాటలకు పైగా పాడారట చిత్ర. మరి ఆస్కర్ విజేత కీరవాణి గారికి కూడా ఎంతో ఇష్టమైన గాయని ఎవరు అని అడిగితే చిత్రగారే అంటారు. ఎందుకంటే పర్ఫెక్షన్కి మారు పేరంటారు ఆయన. ఇక లండన్లో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో పాడిన తొలి భారతీయ మహిళా గాయని కేఎస్ చిత్ర. ఆమె స్వర మాధుర్యానికి అబ్బురపడి లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆమెకు గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా సత్కరించింది.

జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. 2011 సంవత్సరంలో తన బిడ్డను పోగొట్టుకున్న చిత్ర దాదాపు 2 ఏళ్లపాటు పాటకు దూరమయ్యారు. అందరి ప్రోత్సాహంతో తిరిగి పాట ప్రయాణం కొనసాగించారు. అందుకే ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే పిల్లల పోటీలకు అతిథిగా హాజరవుతూ కనిపిస్తారు చిత్ర. భగవంతుడు నా బిడ్డను తీసుకెళ్లినా వందల పిల్లలకి చిత్రమ్మగా దగ్గరయ్యానంటారు ఈ మాతృమూర్తి. పిల్లలకి వృద్ధ సంగీత కళాకారులను ఆదుకుంటూ సహాయంగా ఉంటారు ఈ స్నేహశీలి. మరి ఇప్పుడు చివరిగా విందాం ఇద్దరు పద్మభూషణ్లు, వాణి జయరాం గారు చిత్రమ్మ ఆలపించిన ఈ పాట.

ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎన్ని పాటలు విన్నా సరిపోవు కదా. ఇంకా ఎన్నో మంచి మంచి పాటలతో మనందరినీ అలరించాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి కేఎస్ చిత్ర గారికి పుట్టినరోజులు శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు చిత్రగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు సందేశం పంపించిన శ్రోతలందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్

0: డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: చేతి నిస్పత్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్న వయసులో పేపర్ బాయ్గా జీవితాన్ని మొదలుపెట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వ విజేతగా నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మొహంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు, నిండైన ఆత్మవిశ్వాసంకి చిరునామా ఆయన. నిరాడంబరుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక దార్శనికుడిగా జ్ఞానాన్ని పంచుతూ దేశ యువతకి నిజమైన స్ఫూర్తిదాతగా నిలిచారు డాక్టర్ కలాం.

0: మహానటి చిత్రానికి రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆకాశవాణి వివిధ భారతి ఛానల్లో. మరి ఈరోజు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వైఫల్యం వస్తే నిరాశ చెందవద్దని, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలోనే మొదటి ప్రయత్నం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు డాక్టర్ కలాం గారు. ఆయన అంటారు తననే ఉదాహరణగా తీసుకోమని, ఎందుకంటే వారి జీవితంలో పైలట్ కాలేకపోయినా తొలిసారిగా పైలట్ అవ్వాలనుకున్నారట కలాం.

కానీ పైలట్ కాలేకపోయినా మొదట శాటిలైట్ ప్రయోగం విఫలమైనా సరే పట్టుదలతో పోరాడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కలాం.

0: గోదావరి చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రా బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:20 దాటి 38 సెకండ్లు.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం మన ఈ కార్యక్రమంలో. 1969 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో డైరెక్టర్గా డాక్టర్ కలాం మన దేశ అంతరిక్ష పరిశోధనలకి కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు ఎందరో గొప్ప శాస్త్రవేత్తలకి గైడెన్స్నిచ్చారు. వారి సలహాలతో ఈరోజు మన దేశం చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య ఎల్వన్ లాంటి విజయాలని సొంతం చేసుకోగలిగాం. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా.

0: దొంగ దొంగ చిత్రానికి మనో చిత్రాలపించిన పాట విన్నారు. రచన రాజశ్రీ, సంగీతం ఇఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. స్టూడియో క్లాక్ సమయం 12:27 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం. దేశ సేవ సంకల్పం జీవితం ఇదంతా నా కళ అనేవారు కలాం గారు. భారత అంతరిక్ష పరిశోధన తొలి రోజుల నుండి నేటి వరకు వారు చూపిన బాట, వారు అందించిన విజ్ఞానం అనిర్వచనీయం. ఆ ప్రయాణంలో ప్రతి విజయం ఒక అద్భుతమే. ఎన్నో క్షిపణులు తయారు చేశారు వారి హయాంలో. మిసైల్స్ లైక్ అగ్ని, పృథ్వీ, త్రిశూల్, నాగ్ మన దేశ రక్షణలో గర్వంగా నిలిచాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే పరమార్థమని చాటిన గొప్ప మనిషి కలాం గారు. అందుకే వారి ఆశయాలు సజీవమంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థులు

0: రేపుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చలంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తు పండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత 9 రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటనైనా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలు ఉన్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనులతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం గానీ దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గాని సిఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సిఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపాండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం అంటుంది మీ పద్మిని.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరా తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం. కలాం గారు పిల్లలతో పాటు ప్రతి ప్రాణిని ప్రేమించేవారట. అందుకే ఆయన ఎప్పుడూ శాకాహారమే తినేవారట. అతి సాధారణ జీవితం. 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, 1 వాచ్, వేలల్లా పుస్తకాలు, ఇదే వారి ఆస్తి అని చెప్పేవారు. పుస్తకాలంటే ఎంతో ప్రాణంగా ఉండేది కలాం గారికి అని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు వారి సొంతం. విద్యార్థులు రాసిన ప్రతి ఉత్తరానికి ఎంతో ఓపికగా కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి ఉత్తరాలు రాసి పంపేవారట. వారెప్పుడూ ఒక్కటే మాట చెప్పేవారు, దేశ భవిష్యత్తు యువత విద్యార్థుల్లోనే ఉందని బలంగా నమ్మారు కలాం గారు. అందుకే చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్య గడుపుతూ బోధిస్తూనే మనందరికీ దూరమయ్యారు.

ఆటోగ్రాఫ్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా, మాజీ రాష్టపతిగా మాత్రమే కాదు, రచయితగా కూడా యువతను ఇన్స్పైర్ చేసే పుస్తకాలు రాశారు డాక్టర్ కలాం. ముఖ్యంగా చెప్పాలంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ పుస్తకంలో తగినంత సంపద వనరులు లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎంతో అద్భుతంగా రాశారు కలాం గారు. అందరం ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకాల జాబితాలో తప్పక చేర్చుకోవాలి వింగ్స్ ఆఫ్ ఫైర్ని. అందుకనే పిల్లలతో తప్పకుండా చదివించాలంటున్నారు పుస్తక విశ్లేషకులు. ఇంతకీ మీరు చదివారా వింగ్స్ ఆఫ్ ఫైర్? చదివితే మీ ఉద్దేశం ఏంటో 0402324085204023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విమానం చిత్రానికి మైలి ఆలపించిన పాట విన్నారు. రచన సంగీతం చరణ్ అర్జున్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:54 దాటి 3 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపోమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం మీరు చదివారా అని శ్రోతలను అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. ముందుగా రవళి గారు ములకలపల్లి నుండి రాస్తున్నారు. 2005 ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పాటు అదనంగా అడిషనల్ గా ఉండేది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం. నేను చదివాను, నాకు మళ్ళీ మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఒక విజేత ఆత్మకథ ఇదే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో. అబ్దుల్ కలాం గారు చాలా ఇన్స్పైరింగ్ గా రాశారు. ఎంత నిరాశ ఉంటే అంతకి రెండింతలుగా ఉత్సాహపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి అందులో అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ. ఇక మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి ఒక సందేశం పంపించారు. అబ్దుల్ కలాం గారిని వారి వర్ధంతిని పురస్కరించుకొని మనం ఎంతో వినయంగా సవినయంగా వారిని స్మరించుకుంటున్నాం. ప్రోగ్రాం చాలా బాగుంది, కార్యక్రమం బాగుందంటూ మనకి సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 జూలై 27 అంటే ఈ రోజున మేఘాలయలో ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ కూలబడి మనందరికీ దూరమయ్యారు కలాం గారు. భౌతికంగా దూరమైన మన దేశ అంతరిక్ష చరిత్రలో దేశ రక్షణలో సమకూర్చిన మిసైల్స్ నిధిలో వారెప్పటికీ చిరంజీవే. ఆ మేధావికి మరొక్కసారి మనసారా స్మృత్యాంజలి సమర్పిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: రాజా చిత్రానికి చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సామవేదం షణ్ముఖ శర్మ. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 1 గంట దాటి 38 సెకండ్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా భీమ్లా నాయక్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

మంచి హుషారైన పాట విన్నాం కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలోనే ఈ స్టేషన్ను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ, 2029 నాటికి కొత్తపల్లికి రైల్వే అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 3 బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్టు కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ,
1: 27 లక్షల మంది విద్యార్థులకి హృదయపూర్ణ పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం.
0: దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటర్లు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు వంటి యువతకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటిలో ప్రభుత్వం విఫలమైందని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో కొనియాడారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వర్షపాతం లోటుతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి మరొక కీలక అడుగు పడిందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ది చేయనున్న ఈ ఎయిర్ ఫీల్డ్ వల్ల పారిశ్రామికాభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,72 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 47,379 విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారని చెప్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ పేర్కొన్నారు. క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు 6 తడి పంటల సాగుపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. రైతు కేంద్రంలో 6 తడి పంటల విత్తనాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు రైతు వేదికల్లో కంది, జొన్న, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న తదితర 6 తడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలో సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 42 సెకండ్లు. నేను మీకు చెప్పకముందే చాలా మంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం గారు అంటూ చాలా సందేశాలు పంపించారు. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-24082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మాత్రమే పంపించండి. ఒక్కసారి సమాధానం పంపించండి, మళ్ళీ మళ్ళీ పంపిస్తే అవి కిందకు వెళ్ళిపోతాయి కాబట్టి. మరి షో టైం ప్రారంభించేసుకుందామా? అస్సలు ఆలస్యం చేయకుండా
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు మాత్రమే కాదు, నేను కూడా సిద్ధమే స్టూడియోలోని. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇప్పటిలాగానే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, రెండు సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న షో టైంలో. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. రుద్రవీణ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరొకసారి ప్రశ్న, మరొకసారి. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మీకు సమాధానం తెలిస్తే 0402-324-0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: వింటున్నారు స్టూడియోల సమయం 1:27 దాటి 32 సెకండ్లు. మంచి హుషారైన పాట వినిపించారంటూ శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. మరి మాత్రం ఎనర్జీ ఉండకపోతే ఎట్లా చెప్పండి? మరి షో టైంలో మొదటి ప్రశ్న నేను అడిగాను, రుద్రవీణ సినిమా బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు మన వీబీ శ్రోతలందరూ. మరి అన్నీ చదవలేను కదా, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందు సరిగ్గా సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత ఆన్సర్ని చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ చెప్పాక కూడా చాలామంది శ్రోతలు కొంచెం మిస్ ఎట్లా పంపించేస్తున్నారనమాట, అందుకని. ఇక సరిగ్గా సమాధానాలు పంపించిన వాళ్ళు బాలకృష్ణ నర్సంపేట నుండి, కేవీరావు పీపీరావు ఖైరతాబాద్ నుండి, సంధ్యా దస్తగిరి కడప నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శ్రీనివాస్ పీర్జా దిగుడ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పానుగొండి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి పంపించారు. ఇక వేదవతి గణేష్ వేదవతి గారు నిజంపేట నుండి పంపించారు. సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అప్పలరాజు పెడర్ నుండి, కాంచనా కిట్టుకీసర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, భవానీ వెంకట పుట్టుపాక నుండి, ఎలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి, రాము బల్కంపేట మురహరి యశోదా నిజామాబాద్ నుండి, భూమిదేన్ లక్ష్మీనారాయణ కరీంనగర్, ఇక చివరిగా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, నేదునూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నుండి సరిగ్గా సమాధానాలు పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు అన్నమాట ఇవి. ఇక ఇప్పుడు సమాధానం ఏంటంటే, ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారికి డబ్బింగ్ చెప్పారు. రుద్రవీణ సినిమాలో బిల్హరి శాస్త్రి పాత్ర జమ్నీ గణేషన్ గారు పోషించారు, ఆ పాత్రకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారనమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధం అనుకుంటాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం పంపించండి. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్గా భారతదేశం విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, అది ఈ నెలలోనే చాలా రీసెంట్గా జరిగింది, విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, ఆ క్షిపణి పేరు తెలిస్తే, ఆ మిసైల్ పేరు తెలిస్తే 0402324085204024028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విక్రమ్ వన్ మాత్రం కాదు, ఇది విక్రమ్ వన్ అనేది ప్రైవేట్ లాంచ్. చాలా రీసెంట్గా జరిగిన జూలై 23వ తారీఖున జరిగింది ఈ క్షిపణి ప్రయోగం. ఆలోచించి సమాధానాలు పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:36 దాటి 3 సెకండ్లు. మరి ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగాను, భారతదేశం విజయవంతంగా ఇటీవల చాలా రీసెంట్గా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, పద్మావతి శిల్పా చంచల్ గూడ నుండి, వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి, డాక్టర్ సూర్యశ్రీ కౌకూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, రంగా హైదరాబాద్, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, అరుణా రాజేందర్ జక్రాన్పల్లి, శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, సీర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, రామయ్య జయశ్రీనగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, నరేష్ రోజా మూసాపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, బిజిలి వెంకటేష్ శ్యామ్లా ఏకలవ్యనగర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, కస్తూరి రాముడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ చౌటుప్పల నుండి సరైన సమాధానాలు సరైన టైంలో పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ముందుగా వచ్చిన వారు మాత్రం వీరన్నమాట. మరి సమాధానం ఏంటంటే కుష అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవలే 23 జూలై ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఐలాండ్ నుండి ప్రయోగించబడింది, విజయవంతమైంది. ఒకవేళ ఇది విజయవంతం అయితే ఈ కుష భారతదేశ భవిష్యత్ ప్రాజెక్ట్ అయిన మిషన్ సుదర్శన్ చక్రాలో కీలక మైరురాయిగా మారనున్నదంటున్నారు మరి శాస్త్రవేత్తలందరూ. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా ఛేదించగలిగే శక్తి ఉందిట ఈ కుష మిసైల్ కన్నమాట. అది సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.

ఢమరుకొన్ చిత్రం నుండి హరిహరన్ చిత్రాలు పించిన పాటు విన్నారు. మరి నాగార్జున గారు పాటు విన్నాం కాబట్టి ఈ ప్రశ్న నాగార్జున గారి గురించే. చాలామంది శ్రోతలు పంపిస్తున్నారు, మేము ఆన్సర్లు చేస్తున్నాం, మీరు మా పేర్లు చదవటం లేదని. ముందుగా ఎవరి పేర్లు వస్తే ఫాస్టెస్ట్ 20 జరగడం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్నగా వస్తుంది సినిమాకి సంబంధించిన ప్రశ్న. అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ప్రశ్న ఇది. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షోర్ టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:47 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో 3వ ప్రశ్నగా నేను అడిగాను, అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెర మీద కనిపించిన చిత్రం ఏది అని. చాలామంది శ్రోతలు సరైన సమాధానం చెప్పారు, కొంతమంది తప్పులో కాలేశారు. మరి సరైన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరంటే, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలే యాళ్ళగడ్డ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, లతా పోచారం నుండి, దోనాల్ సుదర్శన్ అంకుశాపురం నుండి, నెమ్మాన్ నుండి, పున్న వెంకటేశం హేమలత, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, బండి కృష్ణగోడ్ గోధుమకుంట నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, అప్పలరాజు గారి పెడ నుండి, పులిపాటి వెంకటేష్ సత్యవతి మహబూబ్ నగర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుండి, రమోజ్ వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు చిత్రయాల నుండి, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇందిరానగర్ నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, ఇక చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్కుర్తి గ్రామం కరీంనగర్ నుండి పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు ఇదన్నమాట. మరి సమాధానం ఏంటంటే, 1968వ సంవత్సరంలో వచ్చిన సుడిగుండాలు సినిమాలో వారు తొలిసారిగా వారి బ్రదర్ అయిన సహోదరుడైన అక్కినేని వెంకట్తో కలిసి కనిపిస్తారనమాట. దీనికన్నా ముందే 1960లో వెలుగు నీడల్ షూటింగ్ టైంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ రావాల్సి ఉందిట, వారు అందుబాటులో లేకపోతే నాగార్జున గారిని పెట్టి ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట. ఇది 1960లో జరిగిన ఇదన్నమాట. సో ఇద్దరు ఎవరైతే సుడిగుండాలు రాశారో, ఎవరైతే వెలుగు నీడలు రాశారో, వారిద్దరికి పేర్లు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. మరి షో టైంలో చివరి ప్రశ్న కొంచెం జనరల్ ప్రశ్న, మన ఎప్పుడు అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, అందరికీ రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం కదా, మరి మీరు మీ చిన్నతనంలో చేసిన తొలి రైలు ప్రయాణం ఎప్పుడు చేశారో క్లుప్తంగా రాసి పంపించండి. వీలైనంత తొందరగా చదివే ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి మీ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎప్పుడు ఎక్కడ నాతో షేర్ చేయండి. 0402324 0852 ఈ నంబర్ మీద.

మంచి రైలు బండి పాట విన్నాం కదా. గంగోత్రి సినిమా నుంచి ఎస్పీ చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. మరి రైలు బండి మీ ఫస్ట్, ఎంతైనా బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ, ఎప్పుడు బాగుంటుంది. అందులో మన మొదటి ట్రైన్ జర్నీ ఆ గుర్తులు అనుభవాలు ఎప్పుడు నోస్టాల్జిక్గానే ఉంటాయి. మరి మీరు మీ మొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, చాలామంది శ్రోతలు తిరుపతికి వెళ్ళామంటూ చాలా సందేశాలు పంపించారు. చూద్దాం ఎవరు ఏ విధంగా రాశారో. మరి ఎవరు ఏం రాస్తున్నారంటే, ఫస్ట్ టైం వేల్పూర్కి వెళ్ళాము, నాకు 9 ఏళ్ళు అంటున్నారు భవాని, షాపూర్ నుండి పంపించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, లంగర్ హౌస్ నుంచి రాస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం. 1988 నా మొదటి రైలు ప్రయాణాన్ని మళ్ళీ గుర్తు చేశారంటున్నారు. మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే కదా. మరి షోలో ఒక ప్రశ్న తప్పకుండా మనం అడుగుతూ ఉంటాం. వైజాగ్ బొర్రా గుహలు వెళ్ళాం మేడం, నా వయసు 8 ఏళ్ళు, అది కూడా అందమైన ట్రైన్ జర్నీ అంటున్నారు. కుషాయిగూడ నుండి వెంకటేష్, మోనిక. ఇక మహబూబ్ నగర్ నుండి తిరుపతి వెళ్ళామంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, రోజా. ఇక గార్ల టు ఖమ్మం వెళ్ళామండి, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు పాష, కిష్టాపురం నుండి. ఎప్పుడంటే 1972 వావ్. మరి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి రాస్తున్నారు, 1971 వరంగల్ నుండి 3 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది అన్నారు. అమేజింగ్ కదా, అసలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో. మా ఫస్ట్ రైలు ప్రయాణం తిరుపతికి వెళ్ళామండి అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక 1979 జనగామ నుండి సికింద్రాబాద్ వెళ్ళాం, భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి కొండ. శాంత రాస్తున్నారు, నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదమ్మా అంటున్నారు. పర్వాలేదులేండి. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, చిత్రియాల గ్రామం, నల్గొండ జిల్లా నుండి. ట్రైన్ దూరం నుంచి చేసిన ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుండి. ఇక నిజామాబాద్ నుండి మురహరి యశోద రాస్తున్నారు, నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చాను, అదే నా తొలి ప్రయాణం అంటున్నారు. మొట్టమొదటి రైలు ప్రయాణం నా చిన్నతనంలో ఒక పెళ్లికి హాజరయ్యాం, మా కుటుంబ సభ్యులందరం కలిసి అంటున్నారు. దోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి పున్న వెంకటేశం హేమలత, నా తొలి ప్రయాణం, తొలి రైలు ప్రయాణం తిరుమల తిరుపతి దర్శనం కోసం తిరుపతికి వెళ్ళాం మేడం అంటున్నారు. వావ్. 1986 సెప్టెంబర్ నెలలో నర్సాపురం నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళాం అంటున్నారు. మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. మరి అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయారు కదా మీ జ్ఞాపకాల్లో, నాకు తెలుసు. జక్రాన్పల్లి నుండి అరుణా రాజేందర్, నేను చిన్నప్పుడు 1979 బొంబాయి వెళ్ళానండి మా పిన్ని బాబాయ్తో, అదే నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నా వయసు 18 సంవత్సరాలు, నేను బెంగళూరు వెళ్ళాను మొదటిసారిగా అంటున్నాను. నా మొదటి రైలు ప్రయాణం 1999 సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళామంటున్నారు మా స్నేహితులతో కలిసి. చోళ్ళ నుండి నా తొలి ప్రయాణం సికింద్రాబాద్లో నా మొదటి రైలు ప్రయాణం సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కట్టాల నుండి కానుగోలు గోపాల్ రాస్తున్నారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంక్ ఏం రాస్తున్నారంటే, హైదరాబాద్ ఫస్ట్ టైం మేమందరం కలిసి తిరుపతి వెళ్ళామంటున్నారు. గాయత్రి, విస్తృత, మహాజ్యోతి మరియు సాయి మన్విత రాస్తున్నారు. 2006 నా జీవితంలో మొట్టమొదటిసారిగా రైల్లో ప్రయత్నించాను, అది కూడా తిరుపతికి వెళ్ళామంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మా ఊరు పెడన్ నుండి విజయవాడ వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు. చాలా ఎంజాయ్ చేశాను అంటున్నారు అప్పలరాజు గారు పెడన్ నుండి. మరి నాగనాథ్ గుప్తా గారు రాస్తున్నారు, నా తొలి రైలు ప్రయాణం 1980 నిజామాబాద్ నుండి హైదరాబాద్ కార్యాలయానికి రావడానికి రైలు ఎక్కానమ్మా, ఆ అనుభూతి ఎంతో బాగుంది, ఇప్పటికీ గుర్తుంది, మరొకసారి గుర్తు చేశారు అంటున్నారు. ఇక రైల్లో మా తొలి ప్రయాణం నిజామాబాద్ నుండి బాసర్కి 1977 తొలిసారిగా ప్రయాణం చేశాను అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. ఇక అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, నా చిన్నతనంలో తొలిసారిగా మా ఊరు నుండి కొత్తగూడెం వెళ్ళాను, అదే నా తొలి రైలు ప్రయాణం. అప్పుడు స్కైలాబ్ పడుతుందని చెప్పి కొత్తగూడెం తీసుకెళ్లారు మా నాన్నగారు అంటున్నారు. వావ్. మరి నేను మోహన్, బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి రాస్తాను, నా తొలి ప్రయాణం 2019 చేశాను, కాచిగూడ నుండి పుట్టపర్తికి వెళ్ళాను, ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు. ఇక భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ బెల్లంపల్లి నుండి హైదరాబాద్ వరకు నా వయసు 10 ఏళ్ళు. ఆడేపు సంతోష్ కుమార్ రాస్తున్నారు బెల్లంపల్లి నుండి, మచిలీపట్నం వెళ్ళాను, అది నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. ఇంకా చాలామంది, నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మట్టి పనికి వెళ్ళేవారు, ఫస్ట్ టైం మంగళగిరి బ్రిడ్జ్ పనికి వెళ్ళినప్పుడు గుంటూరు టు మంగళగిరి ట్రైన్ ఎక్కానంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుండి, ఇక ఖమ్మం నుండి తిరుపతి వెళ్ళాను అమ్మ నాన్నతో అంటున్నారు. ఎవరో పేరు రాయలేదు, రాధ గారు రాశారు. మా మొట్టమొదటి ప్రయాణం ఘట్కేసర్ నుండి రాయగిరి యాదగిరి గుట్ట వెళ్ళాము మా కుటుంబ సభ్యులతో అంటున్నారు. జుబ్లక్పల్లి నుండి చిక్క చంద్రపాణి, తొలిసారిగా అజ్మీర్ ప్యాసింజర్లో సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేశాను. కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. మరి నేను మొదటిసారిగా కామారెడ్డి నుండి హైదరాబాద్
గద్వాలకు వెళ్లాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి. ఫస్ట్ టైం కర్నూలు నుండి గద్వాలకు 1983లో వెళ్ళానంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు నుండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ గారు కూడా రాశారు పూర్తిగా రాయలేదు సమాధానం. ఇంకా చాలా మంది, నేను నా 8 వయసులో మా ఊరు గుర్రబండిలో రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి ఎంతో ఆనందించానంటున్నారు. గణేష్ వేదవతి నిజాంపేట నుండి రాస్తున్నారు. ఇంకా చాలామంది రాశారు వాళ్ళ మొదటి రైలు ప్రయాణం గురించి, కానీ అందరి పేర్లు చదవడం సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియో నేస్తం పత్ని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రోజు ఎన్నో ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు, సమాధానాలు మీకోసం మేము ఏడ్చి కోర్చి తీసుకొస్తాము షో టైంలో అడుగుతూ ఉంటాం కాబట్టి. ఇది ఇవాళ షో టైం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరి 2:15 ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు శక్తిశీలి కాస్త ప్రత్యేకం అనుకోవచ్చు, ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు, విమెన్ పవర్, మహిళా శక్తి గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఏంటి ఆ మహిళా శక్తి, ఏంటి ఆ విమెన్ పవర్, ఏం చేస్తోందో మరి ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం.

భారతదేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళల చేత నిర్వహించబడుతున్న సోలార్ పవర్ ప్లాంట్ గురించి, గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రెనర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల చేత నిర్వహించబడుతోంది ఆ సోలార్ ప్లాంట్. ఇంతకీ ఎక్కడుంది, ఏంటి ఆ విశేషాలు మీకు తెలిస్తే 0402-324-0852, 0402-324-0852 ఆ నంబర్కు సందేశం పంపించండి. ఆ విశేషాలన్నీ, ఇంకా సోలార్ వాలీ దీదీస్, సోలార్ సహేలీస్ గురించి బోలెడని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బొంబాయి చిత్రానికి చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్, సోలార్ వాలీ దీదీస్, సోలార్ సహేలీస్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇంతకీ భారతదేశంలోనే మొదటిసారిగా పూర్తిగా మహిళలు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని నడిపిస్తున్నారు. ఎక్కడ అని అడిగాను, కొంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే కాస్త తడబడుతున్నారు. ఒక క్లూ ఇస్తాను, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన పక్క జిల్లాలోనే. మరి ఊహించండి అది ఎక్కడ ఏంటి అనేది ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్. నాకు సందేశం పంపించండి 0402324085 0402324085 0402324085

రుక్మిణి సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తి వింటున్నారు. స్టూడియోలో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళల స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ పవర్ ప్రాజెక్ట్, అదే సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడో లేదు, మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర ఉన్న వెంకటాపురం గ్రామంలో ప్రారంభమైంది ఇటీవలే. ఈ ఊరి మహిళలు సూర్యుడి వేడిని విద్యుత్గా మార్చి రాష్ట్రంలో కొత్త వెలుగులు నింపుతున్నారు. నిజంగానే ఉమెన్ పవర్ అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు వెంకటాపురం గ్రామస్తులు, గ్రామంలో ఉన్న మహిళలందరూ. వెంకటాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఏర్పాటు చేసిన ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎందరికో సాధికారతగా నిలుస్తోంది, సాధికారత కల్పిస్తోంది. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు ఈ మహిళా బృందం. ముఖ్యంగా వెంకటాపురం గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 2002 సోలార్ ప్యానెల్స్తో నిర్వహిస్తున్నారు ఈ ఫస్ట్ సోలార్ ప్లాంట్ని. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ ప్లాంట్ మహిళల చేత నిర్వహించబడుతోంది. ఇదంతా బాగుంది, వింటూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఈ మహిళా సంఘాలలో ఉన్న కొంతమంది మహిళలు చదువుకోలేదు, వాళ్ళకేమో టెక్నాలజీ కూడా తెలీదు. మరి ఎలా నిర్వహిస్తున్నారు, ఇదంతా ఎలా సాధ్యం చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. భలే గమ్మత్తుగా ఉంటుంది కదా ఈ పాట. కానీ ఈ పాటలోనిలాగా ఇప్పుడు ఆమెని హీరోయిన్ ఆమెని చెప్పినట్టు ఖాళీగా కూర్చోలేదు ఈ వెంకటపురం గ్రామంలో ఉన్న మహిళలు. మహిళా శక్తి, వాళ్ళకున్న పవర్ ఏంటో చేసి చూపించారు, చేసి చూపిస్తున్నారు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మాకు చదువు లేదు, మాకు టెక్నాలజీ తెలియదు అని వాళ్ళు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. దీనికోసం మహిళలు ప్రత్యేక శిక్షణ పొందారు. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా, హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. మరి ఇవి అస్సలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు? సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తున్నాయి? రోజు ప్యానెల్స్ని శుభ్ర చేయడం, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది, ఆ రీడింగ్స్ అన్నీ రాసుకోవడం, ఎంత విద్యుత్ వాళ్ల ప్రాజెక్ట్ నుండి ప్రభుత్వానికి సరఫరా అవుతుంది, ఈ లెక్కలన్నీ కూడా ఈ మహిళా సంఘాలే చూసుకుంటున్నాయి. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది కదా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా ఆశ్చర్యపోయే మరిన్ని విషయాలున్నాయి చెప్తాను. వాళ్ళు ఈ ప్లాన్ ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారంటే వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. మరి వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి రోజుకి వారు ఎంత సంపాదిస్తున్నారో అవన్నీ వింటే ఆశ్చర్యపోతారన్నాను కదా. రోజుకి 4500 యూనిట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు ఈ వెంకటాపురం మహిళా సంఘాలు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారానే ఒక రోజుకి 14,000 to 15,000 రూపాయల ఆదాయం, అంటే దాదాపు నెలకి 4.5 to 5 lakh వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కేవలం సోలార్ ఎనర్జీ, సౌర శక్తిని వాడి దాన్ని విద్యుత్గా ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఈ డబ్బు నేరుగా స్థానిక మహిళా సంఘాల గ్రూప్ ఖాతాల్లోనే చేరడం వల్ల వారి కుటుంబాలకి, వారి పిల్లలకి కూడా మంచి వైద్యం, ఉన్నతమైన చదువులు అందించడానికి ఆసరాగా ఉంది అంటున్నారు ఈ మహిళా సంఘాలందరూ. ఇంట్లో సాధారణంగా విద్యుత్ వాడుకునే స్థాయి నుండి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు ఈ మహిళా శక్తి. మరి నిజంగా వారికి సాహో అనాల్సిందే కదా. అదొకటే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బొగ్గును ఉపయోగించకుండా సూర్యరశ్మి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ వెంకటాపురం గ్రామాన్ని భారతదేశంలో పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్గా నిలబెడుతున్న వారందరికీ శుభాభినందనలు తెలియజెప్పాల్సిందే.

రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం బప్పి లహరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 10 సెకండ్లు. మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్లో కూడా కొంత స్థాయిలో సోలార్ ప్యానెల్స్ ని వాడి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా పరిచయ వాక్యాల్లో, వారిని సోలార్ వాలీ దీదీలని, సోలార్ సహేలీలని కూడా పిలుస్తారు. మహారాష్టలో అయితే మన్యాచివాడి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలందరూ కలిసి సోలార్ ప్యానెల్స్ ద్వారా గ్రామంలో సగం విద్యుత్ వారి గ్రామంలో ఉన్న అవసరాలన్నిటికీ ఉత్పత్తి చేస్తున్నారట. అలా తయారు చేసిన విద్యుత్ ని స్థానిక పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి అందిస్తున్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో అయితే కొన్ని ప్రాంతాల్లో మహిళలు డీజిల్ జనరేటర్ల స్థానంలో, అంటే ఉప్పుని తోడతారు కదా, ఉప్పుని తోడే సముద్రపు ప్రాంతాల్లో ఉప్పుని తోడే జనరేటర్స్ కి ఇలాంటి ఈ ప్యానెల్స్ ని, సోలార్ ప్యానెల్స్ ని తగిలించి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లనే సోలార్ సహేలీలు అని పిలుస్తూ ఉంటారన్నమాట. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాగాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎన్ఎన్ కీరవాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు. మరి రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ మహిళలను సోలార్ సహేలీలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్వయం సహాయక మహిళా సంఘాలన్నీ. ఎందుకంటే వీళ్ల గ్రామాల్లో సోలార్ లైట్లు, మొబైల్ చార్జర్, సోలార్ పంపులను విక్రయించడమే కాదు, వాటి రిపేర్ని కూడా ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ మహిళలకి సాధికారత కల్పిస్తున్నారట. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా అనే జిల్లాలో మహిళా సంఘములు ఏం చేస్తున్నాయంటే సోలార్ మినీ గ్రిడ్స్ను నడుపుతున్నాయి. ఈ ప్లాంట్స్ నిర్వహణ, రిపేర్లు, విద్యుత్ బిల్లు వసూళ్లు అన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న మహిళలే చూసుకుంటున్నారు. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అంటే, కానీ ఈ ఉమెన్ పవర్, ఈ మహిళా శక్తి గ్రామాలకే దీపాలయ్యారు. మీరేమంటారు, ఎంత బాగుంటుంది, ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటే అలాంటి ఎన్నో మహిళా శక్తి, ఎందరో మహిళా అచీవర్స్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మహిళలు ఏ రంగంలోనైనా అసాధారణ నిర్వహించగలరని మరొక్కసారి రుజువు చేస్తున్నారు ఈ స్త్రీ శక్తి, మహిళా శక్తి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లు, భారీ ఇంజనీరింగ్ రంగాలంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు, మేము సైతం అంటూ విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా తప్పకుండా సాహో ఉమెన్ పవర్, సాహో మహిళా శక్తి అనాల్సిందే. ఆత్మగౌరవంతో పాటు మహిళా సాధికారతకి మారుపేరుగా నిలుస్తున్న ఈ మహిళా శక్తికి మరొక్కసారి జయజయలు, శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి విన్నారు.

అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. అభిరుచి కార్యక్రమం వినబోయే ముందుగా ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి, వారిని స్మరించుకుంటాం. పేద కుటుంబం నుంచి ప్రపంచం గర్వించదగిన అణుశాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఎదిగిన మన ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఈరోజు. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు అన్నారు అబ్దుల్ కలాం గారు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా మాకోసం పాఠం వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, శ్రీరామ్ అన్మాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు సంపూర్ణ రామాయణం సినిమా నుండి ఏదైనా పాఠను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం సంపూర్ణ రామాయణం సినిమా కోసం ఘంటసాల గారు ఆలపించిన ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో మంచి పాట వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేరప్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం పిన్కోడ్ 503001 అని రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట, మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు పేరు సంక్షిప్తంగా రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: అభిరుచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమయం విలువ, ఇంకా గోల్ సెట్టింగ్ గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం, బొంబాయి ప్రేడు సినిమా నుండి ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, దాస రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బొంబాయి ప్రేడు సినిమా నుండి ఈ పాట విందాం. ఎంఎం కీరవాణి, చిత్ర, అనుపమ ఆలపించింది.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:58 డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకి మరొక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో వచ్చే డయాబెటిక్ రెటినోపెట్ దాని గురించి ప్రముఖ నేత్ర వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో మా కోసం పాఠం వినిపించండి అంటూ రాశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా 16 ఏళ్ల వయసు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ

ಕುಂಬಾಡಿ ನಂಬವೆ, ಕುಂಬಾಡಿ ನಂಬವೆ, ಕುಂಬಾಡಿ ನಂಬವೆ, ಕುಂಬಾಡಿ ಕೂಲಗ ಅಂಬಾಡಿ ನಂಬವೆ. జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాఠం వినిపించండి అంటూ రాశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు ఇస్మార్ట్ శంకర్ సినిమా నుండి పాఠం వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్యా బెహ్రా పాడిన ఈ పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 46 సెకండ్లు. ఇక శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతీయ ప్రజలకు, ప్రత్యేకంగా యువతరానికి బోధించిన స్ఫూర్తి మంత్రం. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో దిక్సూచిగా నిలిపిన మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి నేడు. ఇక ఈ సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళుల్ని అర్పిస్తోంది మీ యువవాణి.

యువజనుల యువవాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ ప్రకటనల గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా వార్తల వివరాలతో.

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇక మొత్తం సీట్ల సంఖ్య 284 కాగా విద్యార్హత తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన ఇతర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల ఎంపిక విధానం తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా అలాగే కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 30, 2026. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు www.skltugu.ac.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 30వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.skltugu.ac.in.

ప్రొడక్షన్ లిమిటెడ్ అనగా ఐఓసీఎల్ గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 582. కాగా ట్రేడుల వివరాలు అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు. విద్యార్హత సంబంధిత ట్రేడుల్లో అభ్యర్థులు ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 28, 2026. వెబ్సైట్ వివరాలు www.iocl.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 28. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com.

0: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనగా ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు న్యూజీషియన్ ఇంటేక్ బ్యాచ్ కోసం అవివాహిత భారతీయ పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రీ రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఇక దీనికోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులకు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సర్టిఫికేట్ల పరిశీలన అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 2 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.iafrrecruitment.edcil.co.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 2 ఆగస్టు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iafrecruitment.edcil.co.in.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
5: తెలియని యాప్ తో జాగ్రత్త.
6: ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

వాణిజ్య ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ వార్తల వివరాలను గురించి. కోల్కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 500. విద్యార్హత, ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక విధానం ఆన్లైన్ ప్రిలిమినరీ, అలాగే మెయిన్స్ పరీక్ష ఆధారంగా. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 7 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.nationalinsurance.nic.co.in. ఇక ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మరొకసారి 7 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nationalinsurance.nic.co.in.

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కంలోని ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 200. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. శిక్షణ కాల వ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 19 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.igcar.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 19 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.igcar.gov.in.

0: అస్సాంలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనగా ఆర్ఆర్సీ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలో ఉన్న వివిధ డివిజన్లలో యాక్ట్ అప్రెంటిస్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక విభాగాలు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, మెషినిస్ట్, టర్నర్, సిఓపీఏ, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ తదితరాలు. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 6,777. విద్యార్హత, అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే దీంతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. ఇక మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్కు సంబంధించి 12వ తరగతి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక ఐటీఐ లేదా సంబంధిత కోర్సులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 19 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.rrcprvj.org. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 19 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrcprvj.org.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 545. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 41 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 9 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.pnb.bank.in. ఇక ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మరొకసారి 9 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.pnb.bank.in.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో శాశ్వత ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్ అలాగే స్పెషలైజ్డ్ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 395. ఇక పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరాలు. ఇక విద్యార్హత: సంబంధిత పోస్టును అనుసరించి అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా బీకాం, బీఏ లేదా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా సీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అభ్యర్థుల తుది ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష, అలాగే గ్రూప్ డిస్కషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 10 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు: www.unionbankofindia.bank.in. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.unionbankofindia.bank.in.

ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 70. ఇక విద్యార్హత, ఎన్సీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక విధానం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఆధారంగా, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 20 2026. వెబ్సైట్ వివరాలు www.joinindianarmy.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 20 2026. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.joinindianarmy.nic.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ 2026-27 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1110. ఇక ఖాళీల వివరాలు. ట్రేడ్ అప్రెంటిస్లు 421, గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్లు 689. విద్యార్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అకాడమిక్ మెరిట్ మార్కులు అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 26-26. వెబ్సైట్ వివరాలు www.sailcareers.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 26. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sailcareers.com.

0: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనగా హెచ్పీసీఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో మార్కెటింగ్ డివిజన్లు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 358. విభాగాల వివరాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అకాడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జులై 31, 2026. వెబ్సైట్ వివరాలు www.hindusthanpetroleum.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జులై 31. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.hindusthanpetroleum.com.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని మినీ రత్న కంపెనీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 444. పోస్టుల వివరాలు మైనింగ్ సర్దార్, టీఎంసీ గ్రేడ్ సి, అలాగే అసిస్టెంట్ ఫోర్మాన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, టీఎండ్ఎస్ గ్రేడ్ సి తదితరాలు. విద్యార్హత పోస్టును అనుసరించి మైనింగ్ డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలాగే ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.westerncoal.in అనే వెబ్సైట్ ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.westerncoal.in.

ഇസ്രോ വിക്രം സാരാഭായ് അന്തരീക്ഷ കേന്ദ്രം തിരുവനന്തപുരം അപ്പെൻഡിസ് ട്രെയിനില ഭർത്തീകൈ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 460. విభాగాల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ విద్యార్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అకాడమిక్ మెరిట్ మార్కులు అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్ వివరాలు www.vssc.gov.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.vssc.gov.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంతవరకు యువజనుల యువవాణి కార్యక్రమంలో భాగంగా మీరు విన్నారు విద్య ఉద్యోగ ప్రకటనల వివరాల గురించి. ఇక ఇంతటితో ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. ఇక కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఇక 6:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20కు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुनीश शर्मा। संसद के दोनों सदनों की कार्यवाही नीट मुद्दे पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई पर जांच की मांग को लेकर विपक्षी सदस्यों के हंगामे के कारण दिन भर के लिए स्थगित कर दी गई। लोकसभा में आज लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया। पहले स्थगन के बाद सदन की कार्यवाही फिर शुरू होने पर कार्मिक लोक शिकायत और पेंशन राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने यह विधेयक सदन में प्रस्तुत किया। ये विधेयक लोक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 में संशोधन का प्रावधान करता है। विधेयक पेश किए जाने के दौरान विपक्षी सदस्यों ने नीट मुद्दे पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई पर चर्चा की मांग करते हुए हंगामा किया। इस पर लोकसभा अध्यक्ष ओम बिरला ने कहा कि परीक्षा सुधार की दिशा में यह विधेयक पहला महत्वपूर्ण कदम है और इस पर व्यापक चर्चा होनी चाहिए।
1: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है। ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है।
0: राज्यसभा में भी ऐसी ही स्थिति देखने को मिली। जब सदन दोपहर 3 बजे तीसरी बार स्थगित होने के बाद फिर शुरू हुआ तो उपसभापति हरिवंश ने राष्ट्रीय गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 पर चर्चा शुरू करने का प्रयास किया, लेकिन विपक्षी सदस्यों ने नारेबाजी शुरू कर दी। श्री हरिवंश ने सदन को सुचारू रूप से चलने देने की अपील की। हंगामे के बीच सदन की कार्यवाही कल तक के लिए स्थगित कर दी गई। केंद्रीय संसदीय कार्य मंत्री किरण रिजिजू ने लोक परीक्षा विधेयक पर चर्चा में बाधा डालने के लिए विपक्ष की आलोचना की है।
2: देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है, उसको मजबूती से जो रिफॉर्म्स लाया है, इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए। मुद्दे को भटकाने के लिए और मुद्दे चेंज करने के लिए कोई कोशिश ना करे। इस वक्त स्टूडेंट का वेलफेयर, स्टूडेंट का फ्यूचर और स्टूडेंट का इंटरेस्ट, ये हम सबका प्राथमिकता होना चाहिए।
0: सर्वोच्च न्यायालय ने परीक्षा पेपर लीक के मुद्दे पर प्रदर्शन के दौरान विद्यार्थियों पर पुलिस के अत्यधिक बल प्रयोग के आरोपों से जुड़ी कई याचिकाओं पर कल सुनवाई करने पर सहमति व्यक्त की है। मुख्य न्यायाधीश सूर्यकांत और न्यायमूर्ति जॉय माल्या बागची तथा वी मोहना की पीठ ने विरोध प्रदर्शन के दौरान घायल पुलिसकर्मियों के परिजनों की याचिका पर भी सुनवाई का निर्णय लिया। उत्तर प्रदेश सरकार ने आज सर्वोच्च न्यायालय को सूचित किया कि उसने अयोध्या में राम मंदिर ट्रस्ट को प्राप्त चंदे में कथित गबन की जांच के लिए लखनऊ रेंज के पुलिस महानिरीक्षक किरण एस की अध्यक्षता में 4 सदस्यों वाली विशेष जांच दल एसआईटी का गठन किया है। सर्वोच्च न्यायालय ने राज्य सरकार को एसआईटी में 5वें सदस्य के रूप में एक फॉरेंसिक ऑडिटर को शामिल करने का भी निर्देश दिया है। एसआईटी 2 सप्ताह के अंदर अपनी पहली स्थिति रिपोर्ट प्रस्तुत करेगी। उत्तर प्रदेश में एक विशेष अदालत ने राम मंदिर चंदा चोरी मामले में सभी 8 आरोपियों की न्यायिक हिरासत 14 दिनों के लिए बढ़ा दी है। दिल्ली उच्च न्यायालय ने आज कांग्रेस नेताओं सोनिया गांधी, राहुल गांधी और अन्य को प्रवर्तन निदेशालय की याचिका पर जवाब देने के लिए 3 सप्ताह का समय दिया है। इस याचिका में निचली अदालत के नेशनल हेरल्ड धन शोधन मामले में उनके खिलाफ प्रवर्तन निदेशालय के आरोप पत्र पर संज्ञान लेने से इनकार करने के आदेश को चुनौती दी गई है। न्यायमूर्ति मनोज जैन ने मामले की अगली सुनवाई 10 सितंबर को निर्धारित की है। भारत की ईशा सिंह ने आज चीन के हांगचू में आयोजित आईएसएसएफ निशानेबाजी विश्व कप में महिलाओं की 25 मीटर पिस्टल स्पर्धा में स्वर्ण पदक अपने नाम किया। ओलंपिक पदक विजेता मनु भाकर ने कांस्य पदक जीता है। गृहमंत्री अमित शाह और रक्षा मंत्री राजनाथ सिंह ने इस शानदार प्रदर्शन के लिए ईशा सिंह और मनु भाकर को बधाई दी है। और इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
3: Good evening. This is Akashvani, the news read by Sai Ramuchtaba. Both the Houses of Parliament were adjourned for the day following uproar by opposition parties on the alleged police action during students' protest over knee tissue. The Lok Sabha was adjourned several times today amid repeated disruptions as Minister of State Dr. Jitendra Singh introduced the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026. The bill proposes stricter penalties, including imprisonment of up to 10 years, fines of up to 10 crore rupees, confiscation of properties of convicted offenders, special fast-track courts, completion of investigations within 2 months, and trials within 3 months of filing the charge sheet. Speaker Om Birla and Parliamentary Affairs Minister Kiran Rijiju urged members to allow discussion on the bill, saying 6 hours had been allotted and 91 amendments had been received. The minister expressed concern over the behaviour of opposition parties and said that disrupting discussion on such an important bill sends a very wrong message. In the Rajya Sabha, Minister of State for Home Nityanand Rai moved the Prevention of Insults to National Honour Amendment Bill 2026 for discussion. The bill seeks to give Vande Mataram the same statutory protection as the national anthem Jan Gan Man. The Uttar Pradesh government today informed the Supreme Court that it has set up a 4-member special investigation team or SIT headed by Inspector General of Police for the Lucknow Range, Kiran S., to probe the alleged embezzlement of the donations received by the Ram Temple Trust in Ayodhya. The team will also include a DIG rank officer, a senior superintendent of police, and an additional SP. The top court asked the state government to include a forensic auditor as the 5th member of the SIT, which will submit its first status report within 2 weeks. Meanwhile, a special court in Uttar Pradesh today extended the judicial custody of all 8 accused in the alleged Ram Temple donation theft case by 14 days. The External Affairs Ministry summoned the Ukrainian ambassador, Dr. Oleksandr Polishchuk, following the attack on commercial vessel MV Amorefi, in which an international was killed. The ministry conveyed its serious concern over the incident and condemned in strongest terms such attacks on commercial shipping and highlighted their adverse impact on the safety of maritime navigation, freedom of navigation, and international commerce. Heavy rain continues to affect several parts of the country. In Odisha, a deep depression over the northwest Bay of Bengal has triggered torrential rainfall. The IMD has issued a red warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rain today. In Jammu and Kashmir, a landslide blocked the Jammu-Srinagar National Highway in Udhampur district. Traffic has been partially restored, allowing a fresh batch of 3,823 Amarnath pilgrims to cross. In Doda district, the main bridge was temporarily closed for safety inspection after suspected cracks were noticed. In Assam, the flood situation has improved as waters have receded in most affected areas. Over 37,000 people remain in 109 relief camps. IMD has also forecast heavy to very heavy rainfall over Delhi, Chandigarh, Haryana, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Uttarakhand and Vidarbha till tomorrow. Two-time Olympian Sajan Prakash qualified for the men's 200-meter butterfly final after finishing as the 6th fastest swimmer overall in the heats at the Commonwealth Games in Glasgow today. Prakash finished second behind Scotland's Duncan Scott. Sajan Prakash will now compete in 8 men finals slated later tonight. ISSF Shooting World Cup, India's Isha Singh grabbed the gold in the women's 25-meter pistol event in Hangzhou, China today. She upstaged Olympic medalist Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India. Home Minister Amit Shah and Commerce and Industry Minister Piyush Goyal have congratulated Indian shooters Isha Singh and Manu Bhakkar on the impressive performances. Benchmark domestic equity indices rebounded today and closed 1% higher. The Sensex climbed 776 points to close at 76,836, while Nifty rose 229 points to settle at 23,996. And global crude oil prices plunged around 7% today after US and Iran paused military strikes over the weekend. International benchmark Brent crude was trading 7.9% down at $89.11 per barrel in intraday trade. And that is the end of this news bulletin.
4: Akashvani. Ippudu samayam 6 gantala 10 nimshalu. ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వాలు సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారీగా బకాయిలు పెంచాయని విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సింగరేణి భవిష్యత్తును పరిరక్షించేందుకు ఒడిషాలోని నైని బొగ్గు బ్లాక్, తాడిచెర్ల కోల్ బ్లాక్ రెండులను కేటాయించడంతో సహా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణితో పోటీ పడకుండా జెన్కోను నిరోధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అదనంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఇటీవల జరిగిన పరీక్షల లీకేజీ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమ్యూనిటీ కిచెన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే రాష్టస్థాయి పథకానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులు ఆకలితో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజా సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, మానవ వనరులపై పెట్టే కీలకమైన పెట్టుబడులని స్పష్టం చేశారు. తాను చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ద్వారా గ్రహించిన విషయాల ఆధారంగా ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఆరోగ్య బీమా పెంపు, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం వంటి విస్తృత సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న అధికారికి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఓ ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆ సంస్థ రాష్ట అధ్యక్షురాలిగా మర్రిపల్లి మాధవిని అధికారికంగా నియమించారు. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించినప్పటి నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆత్మగౌరవం, ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించిందని కవిత అన్నారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని కవిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన వ్యవసాయాధారిత, ఉద్యాన అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమలుగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూరుతాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ 12,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న తీవ్ర నిధుల కొరత వంటి అమలు కాని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రామచంద్రరావు జేఎన్టీయులో జరిగిన పరిశోధన ఆధారంగా భగవద్గీతపై రాసిన పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 6 తడి పంటలు మాత్రమే పండించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి రైతులకు సూచించారు. ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడి పంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడి పంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025కు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి బి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2023, 2024, 2025 సంవత్సరాలలో భూభాగం, గగనతలం, జల సముద్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారు పురస్కారాలకు అర్హులని తెలిపారు. బాలల ధైర్య సాహసాల వివరాలతో ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తులను awards.gov.inలో ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్ర సాయుధ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్య సాహసాలను, దేశ భద్రతలో వారు చూపే నిబద్దతను కొనియాడారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మావోయిజం నిర్మూలనలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, అందువల్ల దేశంలో శాంతి నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆమోదం లభించడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్దిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట కేటాయింపుల ద్వారా దాదాపు 5,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్టంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజుల్లో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, రైతులు వరి సాగుకు బదులుగా 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ప్రతిపక్షీయాణాం భృశం కోలాహలేన సంసద సదనం అద్య స్థగితం. అస్మిన్ విషయ చర్చాయాః స్థగనం రాష్ట్రాయ అసమీచీనం సందేశం ప్రసారయిష్యతీతి కేంద్రీయ మంత్రి కిరణ్ రిజిజుః ఉదఘోషయత్. ఎంవి ఒమర్ఫీ ఇతి వాణిజ్యపోతే జాతే ఆక్రమణ ప్రకరణే ఏకస్య భారతీయ నాగరికస్య నిధనాత్ పశ్చాత్ భారత సర్వకారేణ యుక్రేన దేశస్య రాజదూతః ఆహూతః. ఋతువిభాగేన ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమవంగరాజ్యేషు అతివృష్టిపరా పూర్వసూచనా ప్రఖ్యాపితా. ISF లక్ష్యభేద విశ్వచషక స్పర్ధాయాం భారతస్య ఈశాసింగః స్వర్ణపదకం అవాప్తవతి. మనుభాస్కరశ్చ కాంస్యపదకం సముపార్జితవతి. అపి చ నవదిల్ల్యాం ద్వాదశతమా రాష్ట్రమండల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్రీడా అద్య సమారబ్ధా. अथ वार्ताः विशदीकृत्य. अद्य लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकः उपस्थापितः. एषः विधेयकः 24-अधिक-2000तमस्य वर्षस्य अधिनियमस्य संशोधनं कर्तुं ईहते. एषः छात्राणां भाविजीवनस्य संरक्षणं परीक्षाप्रणाल्याः पारदर्शितां निष्पक्षतां सत्यनिष्ठाञ्च दृढयितुम् एकां सबलां न्यायसंरचनाम् उद्भावयति. अस्मिन् विधेयके केचन महत्वपूर्णाः नियमाः समाविष्टाः सन्ति यत्र अपराधिनां कृते 10 वर्षपर्यन्तः कारागृहदण्डः 10 कोटिरूप्यकाणां दण्डशुल्कं सहैव दोषिणां सम्पत्ति अधिग्रहणम् इत्यादयः कठोराः दण्डाः विधीयन्ते. मध्याह्ने 12 वादने प्रथमस्थगनात् पश्चात् यदा सभा पुनः समवेता तदा राज्यमन्त्री डॉ जितेन्द्रसिंहः विधेयकम् उपस्थापितवान्. विधेयकस्य उपस्थापनावधौ नीट प्रकरणे छात्रविरोध प्रदर्शनस्य आरक्षक कार्याचरणमधिकृत्य चर्चां कामयमानाः प्रतिपक्ष सदस्याः उत्थाय उच्चैः कोलाहलं कृतवन्तः. नीट परीक्षा प्रकरणे प्रदर्शनकारी छात्रेषु कृतस्य आरक्षक कार्याचरणस्य विरोधं कुर्वतां विपक्षिदलानां घोर कोलाहलेन अद्य संसदः उभयोः सदनयोः कार्यजातम् पुनः श्वः प्रातः 11 वादनं यावत् बाधितम् अभवत्. सायं 5 वादने तृतीयस्थगनात् परं यदा लोकसभा समवेता तदा पीठासीनाधिकारी कृष्णप्रसाद तेनेटि देशस्य परीक्षाप्रणाल्यां परिष्कारार्थं सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकम् इत्यस्योपरि चर्चां प्रारब्धुम् ऐच्छत्. तदा विपक्षी सांसदाः स्वस्थानेभ्यः उत्थाय उच्चैः विरोधोद्घोषान् अकुर्वन्. अत्रावसरे तैः नीट विषये प्रदर्शनकाले छात्रेषु पञ्जीकृतानां सर्वासां प्राथमिकीनां सद्य एव प्रत्याहरणस्य दृढयाचना विहिता. विदेशमन्त्रालयेन अद्य भारतस्थितः युक्रेन देशस्य राजदूतः डॉ अलेक्जेण्डर पोलिश्चुक इत्यसौ आहूतः. अयं पदक्षेपः व्यापारिकपोते एमवी ओमोर्फी इत्यस्मिन् संजाते आक्रमणे एकस्य भारतीय नागरिकस्य मृत्यु

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం దేశభక్తిని చాటి చక్కని ప్రబోధ గీతం.

ప్రభుది గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35. ఇప్పుడు విందాం సినీ సరాగాల మాలిక సినీ రంజనీ.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

రంజని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కుల్కర్ణి ఆలపించింది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడు, ఎన్నపూస, నరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సిద్ధి శ్రీరామ్ పాడింది బంగారు రాజు సినిమా నుండి.

చిన్నరంజని కార్యక్రమంలో మీరు వింటున్న ఆ పాట ఆచార్య సింహ కోసం అనురా కుల్కర్ణి రమ్య బిహరా ఆలపించింది. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్స్. మరిన్ని పాటలు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో వినవచ్చును. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో ప్రతి పంటలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రత్తిలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రతి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ప్రత్తిని విత్తుకోవడం జరిగింది. అయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం, ఉపయుక్తంగా ఉంటుందని మనకు ఈ వివరాలు అందజేస్తున్నారు. తామర పురుగులు. ముందుగా తామర పురుగుల గురించి. ప్రతి పంట తొలి దశలో వర్షాభావ పరిస్థితులను గురైనట్లయితే తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ తామర పురుగు పిల్ల తల్లి పురుగులు లేత ఆకుల అడుగు భాగం నుండి రెండు ఆకుల మధ్య ఉన్న పెరిగే మొగ్గ భాగం నుండి రసాన్ని పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకోవటము, మొక్క పెరుగుదల అస్తవ్యస్తంగా అవడం వలన మొక్క పెరుగుదల కుంటు పడిపోవడంతో పాటు ఆలస్యంగా పరిపక్వానికి రావటం జరుగుతుంది. నివారణకు తొలి దశలో వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా థైమిథాక్సామ్ 0.2 g లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తామర పురుగులు భూమి పైపొరలోనే కోశస్థ దశలో ఉంటాయి. కావున ఈ రసాయన మందులను పిచికారి చేసినప్పుడు మొక్క చుట్టూ భూమి మీద మందు ద్రావణాన్ని పిచికారి చేసిన ఎడల చాలా వరకు పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇక పేనుబంక ఆశించే విధానాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రతి పంట తొలి దశలో బిడ్డకు గురైనట్లయితే పేనుబంక ఆశించే అవకాశం ఉంది. పేనుబంక తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాల నుండి లేత కొమ్మల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని ద్వారా మొక్క పెరుగుదల తొలి దశలోనే కుంటు పడిపోయే అవకాశం ఉంది. అయితే మిత్ర పురుగులు, ముఖ్యంగా అక్షింతల పురుగులు గమనించినట్లయితే రసాయన మందుల పిచికారీ అవసరం లేదు. తొలి దశలో పేనుబంక ఉధృతి బాగా ఉన్నట్లయితే 1 లేదా 2 సార్లు 5% వేప కషాయము లేదా వేప నూనె 5 ml నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 ml లేదా థైమిథాక్సామ్ 0.2 g లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత వేరుకులు తెగులు గురించి ఈ విధంగా. ప్రతిలో తొలి దశలో వేరుకులు తెగులు ఆశించే నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున ఈ తెగులును కలగజేసే కారకం భూమిలో స్క్లీరోసియా రూపంలో జీవించి ఉండి భూమిలో తేమ 15 నుండి 20%, ఉష్ణోగ్రతలు 35 నుండి 39 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు ఆశించి నష్టపరుస్తుంది. ఇక లక్షణాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తెగులు ఆశించి మొక్క యొక్క వేరు కుళ్ళిపోవడం వల్ల మొక్కకు కావలసిన నీరు, పోషకాలు అందక మొక్క యొక్క ఆకులు పైనుండి క్రిందికి వేలాడుతూ పసుపు రంగును మారుతాయి. అర్ధాంతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం. తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి. మొక్కను పీకితే సులభంగా పైకి వస్తుంది. వేరు మీద తెల్లని బూజుతో శిలీంద్రము యొక్క పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటకు నీరు ఇవ్వడం ద్వారా తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. నివారణకి విత్తన శుద్ధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. కిలో విత్తనానికి 2 g కార్బనజీం, 10 g ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 g లేదా కార్బనజీం 1 g లీటర్ నీటి కలిపి ద్రావణాన్ని మొక్క మొదళ్ళ చుట్టూ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లు పోసుకోవాలి. పొటాష్ ఎరువులను సిఫారసు చేసిన మేరకు తప్పక వాడాలి. జొన్న, మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. దీని ద్వారా భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు ఎండవేడికి నశిస్తాయి.
0: ప్రతి పంటలో

0: ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు సంబంధించిన వివరాలు విన్నారు. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ప్రత్యామ్నాయ శక్తి వనరైన సౌర విద్యుత్తును వ్యవసాయ క్షేత్రాల్లో లాభసాటిగా ఎలా ఉత్పత్తి చేయాలో, పంపిణీ ఏ విధంగా చేయాలో అన్న విషయానికి సంబంధించి సౌర వ్యవసాయం అనే విషయమై వివరాలు వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో లైఫ్ అని అందిస్తున్నాం. అంశం, మన రాష్ట్రంలో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారు రైతుల పశుపోషకుల సందేహాలకు తగిన సమాధానాలు సూచనలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు మీకు తెలిసినవే, 040 040, ఇది హైదరాబాద్ ఎస్టీడీ కోడ్. ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ 2 నెంబర్లకు మీరు ఈరోజు రాత్రి 7:15 ఫోన్ చేయొచ్చు. విషయం, మన రాష్ట్రంలో గాలికుంటు వ్యాధి, తీసుకోవలసిన నివారణ చర్యలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి తాడేపల్లిగూడెం ఎన్ఐటి ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

0: ఈ రోజు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ గారి వేణుగాన కచేరి వింటారు. శ్రీ ఒరిగంటి రాజశేఖర్ వయలిన్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఈ ప్రకటన విందాం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా విందాం ఈ పూట ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో పండించవలసిన పంటలు, పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు వ్యవసాయ అధికారిని డాక్టర్ మంజు భార్గవ్ గారు వివరాలు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే ఉంటుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీతం వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు. అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించే మహితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి రిలే కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం ప్రకటనలు వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 డాక్టర్ సీను నాయక్ దంత వ్యాధుల వైద్య నిపుణులు తెలియజేసే వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ప్రసారమవుతాయి. 9:00 సినీ సరాగాల మలిక సినీ రంజని క్షమించాలి 8:30 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. ఇక 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం, విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై, ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై, ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है. ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు 4వ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సీఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సీఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సీఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవి ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వినండి.
4: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితులలో వివిధ పంటలలో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేసే వివరాలు, వరి పంట సాగులో సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారి సతీష్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా వాతావరణ సూచన, మార్కెట్ ధరలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 21,020 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 16,100. పసుపు దుంపరకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 15,849 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 13,500 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి 13,011 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 12,600 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 12,957 రూపాయలు గరిష్ట ధర, 10,554 రూపాయలు కనిష్ట ధర, 12,511 రూపాయలు మోడల్ ధర. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 2,223 రూపాయలు, కనిష్ట ధర 1,953 రూపాయలు, మోడల్ ధర 2,223 రూపాయలు. సోయాబీన్ క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,822 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధర 6,941 రూపాయి. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31-32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 79-88% మరియు మధ్యాహ్నం 58-66% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 18-25 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో వివిధ పంటలలో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేసే వివరాలు వింటారు.
5: రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయం ప్రధానంగా నైరుతి ఋతుపవనాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో పంటల ఉత్పాదకత, సకాలంలో ఋతుపవనాల ప్రారంభం, వర్షపాతం పరిమాణం మరియు వర్షపాత పంపిణీ మీద అత్యంతంగా ఆధారపడుతుంది. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ మరియు భారత వాతావరణ విభాగం వారి వాతావరణాల అంచనా ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం ఉంటుంది. అయితే ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య ఈ ఎల్నినో రావడానికి 36-43% వరకు అవకాశం ఉంటుందని వాతావరణ విభాగాల సూచన. ఈ వాతావరణ వైవిధ్యం, ముఖ్యంగా ఎల్నినో సంవత్సరాల్లో ఋతుపవనాల ఆలస్యం, దీర్ఘకాలిక వర్షాభావ విరామాలు, అసమాన వర్షపాతం పంపిణీ మరియు ఋతుపవనాలు ముందస్తుగానే ఉపసంహరించుకోవడం లేదా స్వల్ప వ్యవధిలో అధిక వర్షపాతం వంటి పరిస్థితులు ఏర్పడి పంటల స్థాపన మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ ఎల్నినో ఏర్పడడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటల పెరుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఫలితంగా దిగుబడులు తగ్గుతాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న దాదాపు 45,400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అదేవిధంగా సోయాబీన్ 37,300 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అయితే మన నిజామాబాద్ జిల్లాలో జూన్ 1 నుండి ఈ రోజటి వరకు నమోదైన వర్షపాతం 273.3 మిల్లీమీటర్లు. అయితే సాధారణ వర్షపాతం మనకు 403.5 mm వరకు ఉంటుంది. అయితే ఇది దాదాపు 32% వరకు వర్షపాతం తగ్గి ఉందని మనం చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తి నష్టాలను తగ్గించడానికి ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక అత్యంత అవసరం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, అనుకూలమైన రకాలు, వంగడాలు, అంతర పంటల విధానాలు మరియు శాస్త్రీయ పంట యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా వాతావరణ అనిశ్చితి వల్ల కలిగే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ చర్యలు వ్యవసాయ వ్యవస్థల స్థితిస్థాపకతను పెంపొందించడమే కాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను స్థిరంగా కొనసాగించడానికి దోహదపడతాయి. అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ఇంకా రైతులు ఎవరైనా విత్తనాలు వేసుకుని వారై ఉంటే గనక మనకు ఈ విత్తే కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఆలస్యంగా వర్షాలు ప్రారంభమై పరిస్థితుల్లో ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ఉపయోగపడుతుంది. నేల రకం తేలిక నేలలు ఉన్న దగ్గర మనకు 31 వరకు కావచ్చు, లేకపోతే 15 వరకు కూడా కావచ్చు మనము ఏక పంటగా సాగు చేసుకున్నట్లయితే కందిని ఏక పంటగా సాగు చేసుకోవచ్చు. లేదా సజ్జ మరియు కంది, సజ్జ 2 వరుసలు మరియు కంది 1 వరుస అంతర పంటగా మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా 15 వరకు కొర్ర మరియు కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కొర్ర 4 వరుసలకు కంది 1 వరుస అంతర పంటగా వేసి 15 వరకు కూడా మనము ఈ తేలిక నేలల్లో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యస్థ నుండి భారీ నెలలు, బరువైన నెలల్లో మనం చూసుకున్నట్లయితే 15 వరకు కూడా కందిని ఏక పంటగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కొర్ర మరియు కందిని 4 వరుసల కొర్రలకు కందిని 1 వరుసగా ఉంచి అంతర పంటగా మనము 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ లేదా మధ్యకాల వ్యవధి గల రకాలను ఎంచుకోవాలి. మనము కంది పంటలో తక్కువ నుండి మధ్యకాల వ్యవధి రకాలను ఎంచుకొని వరుసల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా చదరపు మీటరుకు మొక్కల సంఖ్యలు అనేది పెంచుకోవాలి. అదేవిధంగా మనం మొక్కను కూడా, మొక్కజొన్న పంటను కూడా 31 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. మనకు ఇందులో మొక్కజొన్న పంటలో DHM 117, DHM 121, కరీంనగర్ మక్క 1 ఇటువంటి రకాలు మనము ఎంచుకొని కూడా మొక్కజొన్నను 31 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. అయితే మనకు ఈ వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యేక యాజమాన్య సూచనలను పాటించడం అనేది తప్పనిసరి. అయితే ముఖ్యంగా ప్రారంభ దశలో మనకు ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే ప్రారంభ దశ కరువు అని చెప్తాము, ఈ ప్రారంభ దశ కరువు అనేది విత్తిన 15 నుండి 20 రోజుల పాటు వర్షాభావం ఉండి మొలకలు సరిగ్గా రాకపోతే మనము ఈ యాజమాన్య చర్యలు అనేవి చేపట్టాలి. ఈ యాజమాన్య చర్యలు చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రారంభ దశ కరువు ఏర్పడినప్పుడు తరచుగా అంతరకృషి చేసి నేలపై మల్చింగ్ పొర ఏర్పడేలా చేయాలి. అదేవిధంగా పంట అవశేషాలు లేదా సేంద్రియ అవశేషాలు మల్చింగ్ ద్వారా మనం నేలలో తేమను సంరక్షించుకోవాలి. అదేవిధంగా తగినంత వర్షం కురిసే వరకు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలి. బెట్ట పరిస్థితుల్లో 2% యూరియా ద్రావణాన్ని, 2% యూరియా ద్రావణం అంటే 100 లీటర్ల నీటికి 2 కిలోల యూరియాను 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మంచి వర్షం వంచిన వెంటనే 1 హెక్టారుకు 20 కిలోల నత్రజనిని మనం పంటకు అదనంగా వేయాలి. అదేవిధంగా నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పుడు మొక్కజొన్న పంటలో అయితే పంట మోకాలి ఎత్తు దశ, పుష్పించే దశ, గింజ నిండుకునే దశల్లో నీరు అనేది అందించాలి. అదేవిధంగా ప్రతి పంటలో చూసుకున్నట్లయితే పూత దశ మరియు పత్తి కాయలు ఏర్పడే దశల్లో నీరు అందించాలి. అదేవిధంగా సోయాబీన్ పంటలో మనము పూత దశ మరియు కాత దశలో నీరు అనేది అందించాలి. ఈ నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సాలు విడిచి సాలు నీటిపారుదల అనేది చేయాలి. అదేవిధంగా మనకు ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మధ్యదశ కరువు అనేది చెప్తాము. అంటే మధ్యదశ కరువు అనగా పంట ఏపుగా పెరిగే దశ నుండి పూత దశ వరకు, కాయలు ఏర్పడే దశ వరకు మనకు వర్షభావం ఏర్పడితే దాన్ని మధ్యస్థ దశ కరువు అంటాం. ఈ దశలో మనం చేయవలసిన చర్యలు చూసుకున్నట్లయితే తరచుగా మనం అంతర్కృషి చేసి కలుపును నివారించడం అనేది ముఖ్యంగా చేసుకోవాలి. ఈ కలుపు ఉన్నట్లయితే నేలలోని తేమను మరియు మూలకాలను అన్నిటినీ తీసుకుంటుంది కాబట్టి మనకు కలుపు నివారణ అనేది ముఖ్యంగా చేసుకొని తేమను సంరక్షించుకోవాలి. అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో 2% యూరియా ద్రావణం మరియు 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం, అంటే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం అంటే 10 లీటర్ల నీటికి 1 కిలో పొటాషియం నైట్రేట్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ 2 ద్రావణాలను ఒకేసారి కలిపి పిచికారీ చేయకుండా మార్చి పిచికారీ చేయాలి. అంటే ఈ మార్పిడి పద్ధతిలో ద్రావణాలను 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా సరిపడ వర్షం మనకు వచ్చిన తర్వాత 1 హెక్టార్కు 20 కిలోల నత్రజనిని అదనంగా వేసుకొని పంటను పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకు నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ మధ్యస్థ దశ కరువు ఏర్పడినప్పుడు పంట పూత దశలో ఒక జీవరక్షక తడిని అనేది ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి పంటలో చూసుకున్నట్లయితే పూత దశ మరియు ప్రతికాయ ఏర్పడే దశలో జీవరక్షక తడిని అందించాలి. అదేవిధంగా సోయా పంటలో చూసుకున్నట్లయితే పూమొగ్గలు వేసే దశ మరియు కాయలు ఏర్పడే దశలో ఖచ్చితంగా జీవరక్షక తడిని అందించేటట్టు మనము చూసుకోవాలి. అదేవిధంగా చివరి దశ కరువు, ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు ముందుగానే ముగియడం వల్ల మనకు నీటి లభ్యత అనేది తక్కువైపోయి పంట మీద ప్రభావం చూపుతుంది, ఈ దశలో ఏర్పడిన వర్షభావ పరిస్థితిని మనం చివరి దశ కరువు అంటాము. ఇది ముఖ్యంగా గింజ నిండు దశల్లో ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సమయంలో మనకు వర్షభావం ఏర్పడినప్పుడు చేయవలసిన చర్యల్లో ముఖ్యంగా 2% యూరియా ద్రావణం, ఆ తరువాత 1% పొటాషియం నైట్రేట్ ద్రావణంను మార్పిడి పద్ధతిలో ప్రతి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకొని పంట పోషకాల లోపానికి గురి కాకుండా, అదేవిధంగా బెట్టకు గురి కాకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే పరిమిత నీటి వరసతి ఉన్నప్పుడు సాలు విడిచి సాలుకి నీటి పారుదల చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చివరి దశ కరువు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా గింజ నిండు దశల్లో ఒక జీవరక్షక తడిని ఇచ్చి మనము దిగుబడిపై ప్రభావం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా పత్తి పంటలో చూసుకున్నట్లయితే పత్తి కాయలు అభివృద్ధి చెందే దశ అని చెప్తాము. అదేవిధంగా సోయాలో చూసుకున్నట్లయితే కాయలు ఏర్పడే దశలో ఈ జీవరక్షక తడిని ఇచ్చి మనము పంటను సంరక్షించుకోవాలి. అదే మొక్కజొన్న పంటలో కండలు ఏర్పడే దశ మరియు గింజలు నిండే దశలో జీవరక్షక తడిని ఇచ్చి పంట అనేది బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా దిగుబడి మీద ప్రభావం కాకుండా చూసుకోవాలి. ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా కరువు పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితులలో మొక్కజొన్న పంటలో కావచ్చు, లేకపోతే పత్తి పంట మరియు సోయలో ఈ చర్యలు, ఈ యాజమాన్య చర్యలు పాటించి నేలలో తేమను సంరక్షించడం, అదేవిధంగా పంటలో పోషక లోపాలను కొంతవరకు మనము గురి కాకుండా చూసుకొని మొక్కలపై ఒత్తిడి తగ్గించడం, గింజల నింపుదల మెరుగుపరచడం, కాయలు అభివృద్ధి మెరుగుపరచడం, ఇటువంటివి చేసుకొని మనము మన పంట యొక్క దిగుబడి మీద ప్రభావాన్ని తగ్గించి సంరక్షించుకున్న వారం అవుతాము. ఈ విధంగా బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు ఈ యాజమాన్య చర్యలు పాటించి పంట మీద ప్రభావం చూపకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.
4: మీరింతవరకు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో వివిధ పంటలలో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి, వరి పంట సాగులో సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారి సతీష్ గారు తెలియజేసే వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వరిలో సస్యరక్షణ చర్యలు మరియు దానితో పాటు వరిలో వచ్చే చీడపీడలు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరిలో సమగ్ర పోషక యాజమాన్యంలో భూసార పరిరక్షణకు మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ మరియు జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందించవలసి ఉంటుంది. మనం రసాయన ఎరువులను అధికంగా వాడడం వల్ల భూమి దాని పోషక విలువలు కోల్పోవడంతో పాటు మనకు తదుపరి పంటలకు అనేది ఎక్కువగా పోషకాలు అందించక మనకు దిగుబడులు అనేది తక్కువగా వస్తాయి. అందువల్ల మనం ఎక్కువగా పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు లాంటి సేంద్రియ ఎరువులను మరియు వాటితో పాటు సజీవ ఎరువులైన నీలిపచ్చ, నాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, పాస్పో బ్యాక్టీరియా లాంటి ఎరువులను వాడుకుని మనం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా మనం పశువుల ఎరువు, కంపోస్టు, రసాయనిక ఎరువులతో కలిపి వాడుకున్నట్లయితే 20-25% నత్రజనిని మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాము.

0: మరియు దాంతోపాటు వరి మాగాణుల్లో మనం అపరాలైనటువంటి జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టెను మనం నాటుకుని దానిలోనే పూత దశకు వచ్చిన తర్వాత దానిలో కలియదున్నట్లయితే అది మనకు సుమారుగా 20-25% నత్రజనిని మరియు భాస్వరం పొటాషియం కూడా మనకు అందిస్తుంది. దీని ద్వారా మనం రసాయన ఎరువుల వాడకాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. మరియు సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు మరియు అజోల్లా, అజోస్పైరిల్లం, పాస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజనిని 10-20% తగ్గించవచ్చు. నీలి ఆకుపచ్చ నాచు అనేది మనకిప్పుడు వరి పొలాల్లో వేస్తే ఎకరానికి 10 కిలోల నత్రజని అందుతుంది. దీని ద్వారా వరిలో నీలి ఆకుపచ్చ శైవలాలు నాచును మనం ఏ విధంగా తయారు చేసుకుంటామంటే, మనం నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల మధ్యలో వరి మడిలో పలచగా చల్లాలి. పలచగా చల్లిన తర్వాత నీరును నిల్వగట్టి మనం దాన్ని కొన్ని రోజుల తర్వాత దుక్కి చేసుకున్నట్లయితే మనకు నీలి ఆకుపచ్చ శైవలాలు అనేది దాని ద్వారా వచ్చే నత్రజని అనేటువంటిది వరి పొలానికి అందుతుంది. అజొల్లను ఏ విధంగా తయారు చేసుకుంటామంటే, అజొల్లను మనం ఎకరా వరి పొలంలో 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తో 100-150 కేజీల అజొల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి దాన్ని మనం నేలలో కలియదున్నాలి. దీనివల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేరుస్తుంది. అదేవిధంగా అజిటోబాక్టీరియా ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. దీని ద్వారా మనం ఎకరానికి 8-16 కిలోల నత్రజనిని పైరుకు అందించిన వాళ్లం అవుతాం. ఇంకొకటి పాస్ఫోబాక్టీరియా. పాస్ఫోబాక్టీరియా అనేది మనకు భాస్వరపు అందించే జీవన ఎరువు. పాస్ఫోబాక్టీరియా మనకు ఏం చేస్తుంది అంటే, మొక్కకు లభ్యం కాని స్థితిలో ఉన్నటువంటి భాస్వరాన్ని మొక్క తీసుకునే స్థితిలోకి తీసుకొస్తుంది. దీనివల్ల మనకు నేలలో ఉన్నటువంటి లభ్యం కాని భాస్వర ఎరువు అనేది మొక్కకు అనేది ఈజీగా అందుతుంది. ఇప్పుడు మనం వరిలో ప్రధానంగా వచ్చేటువంటి పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు వరిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కాండం తొలచు పురుగు. ఈ కాండం తొలచు పురుగు ఏ విధంగా వస్తుంది అంటే, తల్లి పురుగు నారుమళ్లల్లో చేరి ఆకుల చివరి భాగంలో గుడ్ల సముదాయాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత ఈ పిల్ల పురుగులు కాండం లోపలి భాగంలోకి చొచ్చుకుని పోయి కాండం లోపలి భాగాన్ని తినివేయడం ద్వారా మొదటి దశలో ఏమైతుందంటే మొవ్వ అనేది ఎండిపోతుంది. ఇదే మన కాండం తొలచు పురుగును మనం తర్వాతి దశలో గుర్తించాలి అంటే, గింజలు అనేటువంటి తాళిగింజలుగా ఏర్పడి మొవ్వ అనేది పూర్తిగా ఎండిపోతుంది. మనం దాన్ని చేతితో ఇట్లా తీస్తే ఈజీగా మనకు బయటికి వచ్చేస్తుంది. ఈ పురుగు రాకుండా మనం నివారణకు ఏం చేసుకోవాలి అంటే, మనం లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల కాండం తొలచు పురుగు యొక్క అవశేషాలు అనేది భూమిలో ఉన్నవి బయటికి వచ్చి అధిక సూర్యరశ్మికి అవి చనిపోయి నెక్స్ట్ దశకు వెళ్లకుండా మనం ఇక్కడ నివారించుకోవచ్చు. దానితో పాటు మనం నాటు వేసేటప్పుడు నారు చివర్లు తుంచి వేయడం వల్ల గుడ్ల సముదాయాన్ని మనం అక్కడే నశింపజేయవచ్చు. దీని ద్వారా అరికట్టవచ్చు. మరియు దానితో పాటు ఒకవేళ మనకు పంట వేసిన తర్వాత కాండం తొలచు పురుగు వచ్చినట్లయితే, మనం కాండం తొలచు పురుగు నివారించుకోవడానికి నాటు వేసిన 15 రోజుల తర్వాత క్లోరాంత్రనిలిపోల గుళికలను మనం చల్లుకున్నట్లయితే 45 రోజుల వరకు మనం ఈ కాండం తొలచు పురుగును రాకుండా అరికట్టుకోవచ్చు. దానితో పాటు మనం 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాస్ లేదా కాటా ఫైటోక్లోరైడ్ పొడి మందును 2 గ్రాముల లేదా క్లోరాంత్రనిలిపోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు నీరును మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగును మనం నివారించుకోవచ్చు. అదే మనకు తెల్లకంకి ఏర్పడిన తర్వాత తెల్లకంకులు రాకుండా పంట తర్వాత దశలో మనం కాటా ఫైటోక్లోరైడ్ ను 4% గుళికలను, 8 కిలోలు లేదా కార్బోఫ్యూరన్ 3G గుళికలను, 10 కిలోలను ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనం తెల్లకంకులు అనేది ఏర్పడకుండా నివారించుకోవచ్చు. దీనితో పాటు మనకు ఉల్లికోడు అనేది ఉధృతి బాగా కనిపిస్తుంది. వరి నాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో ఉల్లికోడు తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఉల్లికోడు అనేది దోమజాతికి చెందిన పురుగు. పిల్ల దశలో కాండంలోనికి చొచ్చుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెంది పొడగాటి గొట్టం వలె మారుతుంది. దీని నివారణకు మనం నాటిన 15 రోజుల తర్వాత 1 ఎకరాకి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికలను లేదా 5 కిలోల 4-8 గుళికలను మనం ఇసుకతో పాటు చల్లుకోవాలి. మరియు దీంతో పాటు ఆకుముడత పురుగు ఈ పురుగు లార్వాలు ఆకుల 2 అంచులను కలిపి దాని లోపలికి చొచ్చుకొని పోయి లోపల ఉన్న ఆకుపచ్చని పదార్థాన్ని తినివేయడం వలన మనకు ఆకులు అనేది తెలుపు రంగులో కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకు ఆకులో ఉండే ఆకుపచ్చదనం పోయిందో అప్పుడు మన కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగకుండా మనకు దిగుబడి మీద ఇది పరోక్షంగా మనకు ఎఫెక్ట్ పడుతుంది. దీని నివారణకు మనం 1.5 గ్రాముల అసిఫేట్ లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల పొడి మందు లేదా 0.03 మిల్లీలీటర్ల క్లోరాంతర నిలుపురోల్ ని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగును మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా సుడిదోమ లేదా దోమపోటు అంటారు, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దోమపోటు సుడిదోమ అనేది మనకు గోధుమ వర్ణం లేదా తెల్ల మచ్చ దోమలు వరి దుబ్బు అడుగు భాగాన ఉండి నీటి మట్టంపై తేలుతూ ఉంటాయి. ఇవి వరి మొక్క నుంచి రసాన్ని పీల్చివేయడం ద్వారా మొక్కలనేది పసుపు రంగులో మారి క్రమేపీ సుడులు తిరిగి ఎండిపోతాయి. దీనినే మనం సుడి తెగులు అన్నట్లు కూడా అంటాము వాడుక భాషలో. దీని నివారణకు మనం వరి నాట్ల అప్పుడు సమయంలో 2 మీటర్లకు ప్రతి 20 సెంటీమీటర్ల కాలి బాటలను వదిలినట్లయితే ఈ మనకు సుడిదోమ అనేది నివారించవచ్చు. ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కువ మంది కాలి బాటలు తీయడం అనేది చేస్తున్నారు. ఈ కాలి బాటల వల్ల మరియు ఇంకో ఉపయోగం ఏంటి అంటే మనం కాలి బాటలలో నడుచుకుంటూ మందును పిచికారి చేసుకోవచ్చు, మరియు దాని ద్వారా మొక్కలకు మంచి సూర్యరశ్మి తగలడం వల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మనకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నది. దాంతో పాటు దోమను తట్టుకునే రకాలైన విజేత, కాటన్ దొర సన్నలు, ఇంద్ర, చైతన్య, కృష్ణవేణి లాంటి రకాలను అనువైన ప్రాంతాల్లో సాగు చేసుకోవాలి. దోమ ఉధృతి ఎక్కువగా ఉండి మన నష్ట పరిమితి దాటినప్పుడు మనం దీన్ని రసాయనిక మందుల పిచికారి ద్వారా తగ్గించుకోవచ్చు. దీనికి మనం ముఖ్యంగా బుప్రోఫ్యూజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమ్లోక్లోప్రిడ్ దానికి ఎథిప్రోల్ 0.25 గ్రాములు కలుపుకొని దీన్ని మనం పిచికారి చేసుకోవచ్చు. దానితో పాటు మనం ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు మనం పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని మన ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు వరిలో వచ్చే తెగుళ్లలో ముఖ్యమైనది పాముపొడ తెగులు. వైరు పిలికలు పెట్టే దశ దాటిన తర్వాత నీటి మట్టం వద్దనున్న ఆకు తొడుమలపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవే మచ్చలు ఆకుల మీదికి వ్యాపించి మనకు పాముపొడ మచ్చల్లాగా కనిపిస్తాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువ అయితే మొక్కలు గుంపులుగా ఎండిపోతాయి. ఇది మనకు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ తెగులు నివారణకు శిలీంద్రానికి నివాసనమైన కలుపు మొక్కలను మనం తీసేసి మరియు మన పొలం చుట్టూ ఉన్నటువంటి గట్లను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ శిలీంద్రానికి నివాసాన్ని మనం నశింపజేయవచ్చు. మరియు అధిక నత్రజని ఎరువులను వాడరాదు. మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడడం వల్ల ఈ తెగులు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు గమనించిన వెంటనే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపగనజోల్ లేదా 400 మిల్లీలీటర్ల ఎగ్జాకొనజోల్ లేదా 400 మిల్లీలీటర్ల వారిడామైసిన్ 15 రోజులకు ఒకసారి పిచికారి చేయడం వలన తెగులను నివారించుకోవచ్చు. దీనితో పాటు మనకు పుట్టకుళ్ళు తెగులు కూడా మనకు కనిపిస్తుంది. వెన్ను తీసే దశలో పైరును ఆశిస్తుంది ఈ పుట్టకుళ్ళ తెగులు. వెన్నును ఆవరించి ఉన్న ఆకూరల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పెద్దవై వెన్ను ఒరలోపల కుళ్లిపోతుంది. దానివల్ల పుట్ట అనేది పాక్షికంగా బయటికి రావచ్చు లేదా రాకపోవచ్చు. గింజలు పొల్లుగా మారి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దీని నివారణకు పుట్ట దశలో ఒకసారి 15 రోజుల తర్వాత మరొకసారి ఎకరానికి 200 గ్రాముల కార్బండిజం మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పుట్టకుళ్ళు తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుచున్నాం.
1: మీరింతవరకు వరి పంట సాగులో సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారి సతీష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం

0: ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
1: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వృద్ధి ఇంజన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ జీడిపిలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని ఎంఎస్ఎంఈ రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ముందుగా ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే సూక్ష్మ, మైక్రో. ఎస్ అంటే చిన్న, స్మాల్. మరియు ఎం అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి ఎంఎస్ఎంఈలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్న వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండే వాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండే వాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక

0: సదుపాయాల తో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం, భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత: 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం, ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2, జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3, ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4, గ్రామీణ అభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5, వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయము సమయం 8 గంటలు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి వచ్చే కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. వెంటనే శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం పిన్కోడ్ 503001 అని రాసి, అలాగే మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా చంటి సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ రాశారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్. అలాగే అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ రాశారు వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి నిజామాబాద్ కూచన్ శ్రీహరి, జ్యోత్స్న, రాజ్కుమార్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ముందుగా చంటి సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
2: ఎత్తు వంకరపల్లు, క్లిక్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444-0483-7.

అభిరుచి వింటున్న శ్రోతలకి ఈ వారంలో ప్రసారమయ్యే డాక్టర్స్ ప్రాయోజిత కార్యక్రమం వివరాలు. ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ వారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులో నీరు చేరడం, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకి తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

రుచి కార్యక్రమంలో మాకోసం పాఠం వినిపించండి అంటూ రాశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైరపల్లి గ్రామం నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని, బండారి త్రిమూర్తులు గుప్తా, సుధీరు, గృహలక్ష్మి, దేవాంశ్, స్వరూపారాణి, లక్ష్మణరావు, రవి, రాజశేఖర్, నాగనాథ్ గుప్తా, పువ్వుల ఈశ్వరరావు ఇంకా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరంతా హలో బ్రదర్స్ ఇన్

వింటున్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. రాత్రి 10 గంటలకు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్, అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు కార్యక్రమం వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఉంటారు పార్లమెంటరీ వ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

0: जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ చిట్టిమిల్ల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్న వారు ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనకు మరొక జానపద గేయం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే వింటారు.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం నుండి ఎంతో కష్టపడి ఇంటికి వచ్చాక ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాక మనసు కుదుట పడాలంటే మంచి సంగీతం వినాల్సిందే. మరి మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి పాటలు ఇప్పుడు విందాం.

గీతలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అబ్బాయి గారు అమ్మాయి గారు సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అలనాటి మీటి గీతాలు మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆత్మీయులు సినిమా నుండి ఈ పాట.

మధురజితలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆలు మొగలు సినిమాలో నుంది. ఇప్పుడు వినండి మరొక మంచి పాట. అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా కోసం ఏఎం రాజా, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రహస్యం సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అనిమేటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న ఘంటసాల పి సుశీల ఆలపించింది ఆత్మగౌరవం సినిమా నుండి ఈ పాట.

మలమై వికసించాలి. గుంపుగ ఎగిరే గువ్వల వాలే అందరూ ఒక్కటై నివసించాలి.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చక్రధరి సినిమాలోనిది. ఇప్పుడు విందాం రామకృష్ణ సుశీల ఆలపించింది దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా నుండి.

శ్రోతలు మొట్టమొదటి 12 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పి సుశీల ఆలపించింది ధనమ దైవమ సినిమాలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది ధర్మాత్ముడు సినిమా నుండి.

అదరగితలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట పలిపీఠం సినిమాలోనిది. ఇంతటితో అలనాటి మీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.